ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సగ సంవత్సరం 1948 భాద్రపద మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23 తేదీ ఆదివారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్నారు మదర్ తెరెస్సా. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: సన్నతి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ ఆరపల్లి స్నేహ స్వరూప్ గారు.
1: ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధనామమున శుభాభివందనములు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. యెహోవా ఇల్లు కట్టించినడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినడల దానిని కావలికాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొని వారు ధన్యులు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మనిషి జీవితములో వివాహ బంధం పవిత్రమైనది. కుటుంబ జీవితము తరతరాలుగా దీవెనకరమైనది. దేవుడు ఇల్లు కట్టించినలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని బైబిల్ వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక వివాహ బంధము ద్వారా ఈ భూమి మీద దేవుడు ప్రతి మనిషి జీవితములో ఇల్లు కట్టుచున్నాడు. మరియు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమనియు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారనియు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. నిజమే, నేటి దినాలలో కుమారులు తల్లిదండ్రుల చేతులలో చెడును జయించే బాణములై ఉండక తల్లిదండ్రుల గుండెల్లో బాధించే బాణములై పోతున్నారు. తల్లిదండ్రులను ప్రేమింపక వారి అమృత ఆజ్ఞలను పాటించక దారి తెప్పిపోతున్నారు. అయినప్పటికీ ఎంతటి దుర్మార్గులైనా తల్లి ఒడికి వారసులే. తండ్రికి ఒక మెతుకైనా భోజనము పెట్టినప్పటికీ తండ్రి ఆస్తికి వారసులే. దేవుని పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రేమను గూర్చి ఇటు రీతిగా ఉపమానము చెప్పుచున్నాడు. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడును, కాని ఎవడనూ వారికేమయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకున్నమని తండ్రిని బతిమాలుకుందునని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి బంగారు ఉంగరము, పాదములకు చెప్పులు తొడుగుడి, ఇలయనగా ఈ నా చిన్న కుమారుడు

0: చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికినని వారితో చెప్పెను. నిజమే, తండ్రి ప్రేమ ప్రపంచ ఆస్తుల కంటే గొప్పది. మరి నిశ్చయముగా దేవుని ప్రేమ భూమి ఆకాశాల కంటే సర్వోన్నతమైనది. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు వారసులు కావాలంటే ముందుగా దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలతో జీవించాలి. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ జీవితమును సర్వ ప్రపంచమునకు దీవెనకరముగా ఉంచును. అలాగా దేవుడు నిన్ను వర్ధిల్లచేయును. ఆమేన్.
1: శ్రీ ఆరేపల్లి స్నేహ స్వరూప్ గారు వినిపించిన సుభాషితం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: బొప్పాయి ఒక ఉష్ణ మండలపు పంట. వెచ్చని తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతుంది, మంచును తట్టుకుంటుంది. బొప్పాయి పెరుగుదలకు అనువైన ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్. వేసవి ఉష్ణోగ్రత 35-38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే మొక్కల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత మొక్కల పెరుగుదల, పరిపక్వత అలాగే పండ్ల పక్వాన్ని నిరోధిస్తుంది. పొడి వాతావరణం పుష్పించే సమయంలో వెంధ్యత్వాన్ని ప్రేరేపిస్తుంది. అయితే ఇది పండ్ల పరిపక్వత సమయంలో పండ్లకు తీపిని జోడించడానికి దోహదం చేస్తుంది. ఇందులో అనువైన రకాలు గైనోడియోసిస్ రకం. మధుబిందుగా ప్రసిద్ధి చెందింది ఈ రకం. దీన్ని తినడానికి అలాగే ప్రాసెసింగ్ కోసం సాగు చేస్తారు. ఈ రకం ఆకుపచ్చ లేదా పసుపు రంగులో దీర్ఘ చతురస్రాకారంలో మందపాటి గుజ్జును కలిగి ఉంటుంది. అలాగే మంచి రుచి కూడా ఉంటుంది. దీనికి మార్కెట్ లో మంచి ధర ఉంటుంది. మరొకటి పూసా డార్ఫ్. ఈ మొక్కలు పొట్టిగా ఉంటాయి, మధ్యస్థ పరిమాణం అండాకారంలో పండ్లతో కూడిన రకం ఇవి. ఈ మొక్క నీలమట్టానికి 25-30 సెంటీమీటర్ల ఎత్తులో ఉండి కాయడం ప్రారంభిస్తాయి. అధిక సాంద్రత గల భూమిలో నాటడానికి ఈ రకం చాలా అనుకూలంగా ఉంటుంది. పూసా జైంట్. ఈ మొక్కలు బలంగా దృఢంగా ఉంటాయి, అలాగే బలమైన గాలిని తట్టుకోగలవు. ఈ పండ్లు పెద్ద పరిమాణం గల ఆకారంలో ఉంటాయి. ఇవి క్యూనింగ్ పరిశ్రమకు అనుకూలంగా ఉంటాయి. మరొకటి పూసా మెజెస్ట్రీ. ఈ రకం వైరల్ వ్యాధులను తట్టుకుంటుంది. ఈ రకం పపైన్ ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. పండ్లు మధ్యస్థ పరిమాణం, గుండ్రని ఆకారం అలాగే మెరుగైన నిల్వ చేయడానికి నాణ్యత కలిగి ఉంటాయి. ఇవి నాటిన తర్వాత 146 రోజులకు కోతకు వస్తాయి. పూసా డెలిషియన్. ఇది మధ్యస్థ పొడవైన మొక్కలతో కూడిన రకం. నాటిన 8 నెలల తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. మంచి నాణ్యమైన పళ్లను కలిగి ఉంటుంది. ఈ పండ్లు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. వీటి రుచి తినడానికి అద్భుతంగా ఉంటుంది. టిఎన్యు కోయంబత్తూర్ వారు చేసిన రాంచి రకం. మొక్క చూడడానికి మరుగుజ్జుగా ఉంటుంది. నేల స్థాయి నుండి 60-75 సెంటీమీటర్ల లోపల మొదట పండ్లను ఉత్పత్తి చేస్తుంది. మధ్యస్థ పరిమాణం గోళాకారంగా ఉంటుంది. ఈ పండ్లు మృదువైన ఆకుపచ్చ పసుపు చర్మం కలిగి గుజ్జు నారింజ పసుపు ఈ వర్ణంలో ఉంటుంది. ఇది నిల్వ చేయడానికి మంచి సామర్థ్యం కలిగిన పండ్లు. కోటు. కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాల పరిశోధన సంస్థలో స్థానిక రకం నుండి ఎంపిక చేయబడినది. ఈ పండ్లు మధ్యస్థ పరిమాణంలో అండాకారంగా ఆకుపచ్చని పసుపు రంగులో ఉంటాయి. కండ ఎరుపు రంగులో ఉంటుంది. మృదువైన దృఢంగా ఉండే కండ కలిగి ఉంటుంది. ఇది నిల్వ చేయడానికి మంచి సామర్థ్యం కలిగి ఉంటాయి. పాపాన్ తీయడానికి అనువైన రకం. కోత్రి రకం హైబ్రిడ్ రకానికి పోలి ఉంటాయి. పరిమాణంలో పెద్దదిగా ఉంటాయి. 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పండ్ల బరువు 1-1.5 కిలోల వరకు ఉంటుంది. పండ్లు మంచి నిల్వ సామర్థ్యాన్ని కలిగి నాణ్యత కలిగి ఉంటాయి. కోఫై వాషింగ్టన్ రకం నుండి ఎంపిక చేయబడింది. అలాగే అధిక పపాన్ తయారీ ఉత్పత్తి కోసం ఉపయోగపడే

0: రకం. వాషింగ్టన్, ఇది తినడానికి ఉపయోగపడే రకం. పండ్లు గుండ్రంగా ఉండి అండాకారంగా ఉంటాయి. కొన్ని గింజలతో మధ్యస్థ పెద్ద పరిమాణంలో ఉంటాయి. పండు యొక్క సగటు బరువు 1.5 నుంచి 2 కిలోల వరకు ఉంటుంది. ఇందులో మగ అలాగే ఆడ మొక్కలు వేరుగా ఉంటాయి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 60 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తాం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం అంటూ సాగే గీతం ప్రసారమవుతుంది. రచన ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం, వికేజీ త్యాగరాజు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతాలు. 7:30 ప్రసారమయ్యే రసమయీ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం ప్రాయోజిత కార్యక్రమంలో కామినేని బసవశ్రీ ఉమాదేవి గారి స్వీయ అనుభవం కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు మీకోసం. 8:00 సమాచార ప్రభాత హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0874429503 కార్యక్రమం నిర్వహణ శ్రీ కోల్పాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు, 10:00 చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు అవకాశం హైదరాబాద్ కేంద్రం నుండి. చిన్నారులోకం చిన్నపిల్లల కార్యక్రమం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతుంది. ఇందులో ఎంపీపీ స్కూల్ రేగల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమాన్ని వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:02 వనిత లోకం, 1:50 ఉర్దూ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. కిన్నర్ లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం మధ్యాహ్నం 2:30 ప్రసారమవుతుంది. 3:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి నాటిక వింటారు. సాయంత్రం 4:00 చిత్రగీతాలు, 6:00 హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:35 సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 జానపద సంగీత కార్యక్రమం. రాత్రి 7:45 చిత్రగీతాలు వింటారు కిన్నర్ లహరి కార్యక్రమంలో. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూసెట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. రాత్రి 10:00 అఖిల భారత రవివాశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. విలువలేని భూమికి విలువనిచ్చేది శ్రమయే. సమయం 6:44 దాటి 45 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన

0: సచివాలయాల మంత్రుల సమాపేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్దిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమాపేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షణ నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమాపేశాలను నిన్న నిర్వహించింది. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్య, పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government has given the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Viksit Bharat, the young political leadership must move towards the political participations. The representation is important, the foundation of the democracy, but today's generation seeks not only the representation but also result and accountability. Now the young political leadership's the strength of the Viksit Bharat.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాపకార్మిక ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్టపతి గారు మన నియోజకవర్గం రావటం మనకి గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్దికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ది చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నోళ్ళు కూడా అండగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న తరలోనే ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల

0: రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా జిల్లా ఆసుపత్రులు అభివృద్ది చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు దాక్కునే జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు దాక్కునే జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతను ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక రచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां स्थिते भाजपा मुख्यालये भाजपा दलस्य नवनियुक्तैः राष्ट्रिय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. भाजपाध्यक्षं नितिन नवीनं विहाय दलस्य राष्ट्रियोपाध्यक्षाः, महासचिवाः, अन्ये पदाधिकारिणः च अपि उपवेशने उपस्थिताः आसन्. प्रधानमन्त्रिणा सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् संघटनात्मकोपवेशनानि नूतन विचारैः, नवदृष्टिभिः च सम्बद्धानि भवन्ति. येषाम् उद्देश्यं दलस्य सुदृढीकरणं, जनसम्पर्कस्य च विस्तारः अस्ति.

0: इत्यस्य सम्माननम् गौरवम् ऐतिहासिक परम्पराम् राष्ट्रिय स्थानम् च संरक्षितुम् संकल्पः अपि कृतः। भारतस्य राष्ट्रिय गीतस्य रूपेण तस्य स्थानम् यथावत् स्थापयितुम् दलम् प्रतिबद्धमस्ति। रक्षामंत्री राजनाथ सिंहः अद्य कोलकातायाम् गार्डन रीच शिप बिल्डर्स एंड इंजीनियर्स लिमिटेड अथ यंत्र इंडिया लिमिटेड चेत्यनयोः गार्डन रीच इत्यत्र स्थितेभ्यः 500 केन्द्रेभ्यः आयोज्यमाने भूमिपूजन समारोहे भागं ग्रहीष्यति। पश्चिम बंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अपि कार्यक्रमे उपस्थितः भविष्यति। भूमिपूजन समारोहानन्तरं जीआरएसई इत्यस्मिन् भवने सूक्ष्म लघु मध्यमोद्यमैः सह संवाद सत्रम् आयोजयिष्यते। रक्षामंत्री दिवसस्य उत्तरार्धे युव भारती क्रीडांगणे ईस्ट बंगाल एफसी तथा मोहन बागान सुपर जॉइंट इत्यनयोः मध्ये आयोज्यमानायाः ड्यूरन कप इत्यस्य स्पर्धायाः निर्णायक चक्रमपि द्रक्ष्यति। भारतीय वायुसेनया ऑस्ट्रेलिया मलेशिया देशयोः द्वयोः अन्ताराष्ट्रिय विमानाभ्यासयोः स्वीय सहभागिता सफलतया सम्पन्ना। एतयोः ऑस्ट्रेलियायाम् पिच ब्लैक 20-26 इत्यभ्यासः अथ मलेशियायाम् उदार शक्ति 20-26 इत्यभ्यासः च सम्मिलितौ स्तः। रक्षामन्त्रालयेन उक्तं यत् द्वयोः देशयोः भारतीय वायुसेनायाः सहभागितया हिन्द प्रशान्त क्षेत्रे तस्याः परिचालन क्षमता उन्नत सामरिक समन्वयम् अथ रणनीतिक रक्षा सहयोगं च सुदृढीकर्तुं प्रतिबद्धता प्रकाशिता। विदेशमंत्री डॉ एस जयशंकरः अद्य प्रभृति रूस देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। तत्र जयशंकरः भारत रूस अन्ताप्रशासनिक आयोगस्य वाणिज्य आर्थिक प्रविधि सांस्कृतिक सहयोगानां 27वें अधिवेशनस्य साध्यक्षतां विधास्यति। यात्रावधौ डॉ जयशंकरः रूस देशस्य विदेश मन्त्रिणा सर्गेई लावरोव इत्यनेन सह मेलनं करिष्यति अथ क्षेत्रीय वैश्विक विषयेषु अपि चर्चा करिष्यति। क्रीडा मन्त्रालयेन ह्यः जापाने आगामि मासे प्रारप्स्यमाणानाम् एशियायाः क्रीडानां कृते 290-400-सदस्यात्मकस्य भारतीय दलस्य अनुमोदनं कृतम्। अस्मिन् दले 65-200 पुरुषाः अथ 27-200 महिलाः च क्रीडकाः सन्ति। भारतस्य 20-सदस्ययुतं बैडमिंटन दलम् पीवी सिंधुः लक्ष्य सेनः आयुष शेट्टी इत्यादिभिः प्रसिद्धैः क्रीडकैः युक्तमस्ति। अस्मिन् दले महिला युगलम् गायत्री गोपीचन्दः अथ त्रिसा जोली अपि सम्मिलिताः सन्ति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम् इप्पुडु विनండి జిల్లా సమాచార లేఖ మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు జి రవికుమార్ యాదవ్.
2: అమరుల త్యాగాలు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడమే వారికి నిజమైన నివాళి. పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తదితరులు చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి దేశానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 80 పూర్తవుతున్న సమాజంలో కొన్ని సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు కొనసాగుతుండటం బాధాకరమని మంత్రి అన్నారు. సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభాతభేరి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా మంత్రి ప్రకటించారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఎంపీ డీకేఆర్ ను పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. న్యూటౌన్ నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ర్యాలీలో ఎంపీ డీకేఆర్ ను పాల్గొన్నారు. భారతదేశ ఐక్యత సమగ్రత ప్రపంచానికి చాటేలా ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగిరేయాలని డీకేఆర్ ను కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకం అమలు సమర్థవంతంగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సిబ్బందితో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకం ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

0: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు సర్వై పాపన్నగౌడ్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్వై పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలో పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక అసమానతకు వ్యతిరేకంగా పోరాడిన సర్వై పాపన్నగౌడ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అన్నగారిన వర్గాలకు సమాన హక్కులు ఆత్మగౌరవం కల్పించాలన్న లక్ష్యంతో ఆయన సాగించిన పోరాటం ఆదర్శనీయమని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల యువతకు సైతం ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక గనులు భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్లతో 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రి నియోజకవర్గం పల్లమడి గ్రామంలో ఆదివారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక శిక్షణా కేంద్రాలు అందుబాటులోకి వస్తే స్థానికంగానే యువతకు నైపుణ్యాభివృద్దితో పాటుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో పాటు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుంటే జర్మనీ, జపాన్, యూరోప్ తదితర దేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. సామాన్యులు బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ కొనియాడారు. సర్దార్ సర్వై పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్నగౌడ్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని అన్నగారిన వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటపైకి తీసుకొచ్చి బలమైన పోరాట శక్తిగా మలిచిన పాపన్నగౌడ్ నాయకత్వం ప్రత్యేకమైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బీసీలు, పేదలు, అన్నగారిన వర్గాల అభ్యున్నతికి అనేక చర్యలు చేపడుతుందని డీకే అరుణ్ తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, క్రమశిక్షణ, నైతిక విలువలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే విద్యార్థులు సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యార్థుల క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే సరైన మార్గంలో నడిపించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరు కావడం అభినందనీయమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభ కొదవలేదని వారికి సరైన అవకాశాలు కల్పిస్తే వజ్రాల్లా మెరిసి సమాజానికి దేశానికి ఉపయోగపడే పౌరులు ఎదుగుతారని తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామ పంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డ్స్ పరిశీలించిన కలెక్టర్ పంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్టు గుర్తించారు. అలాగే పంచాయతీ క్యాడర్ సమర్పించిన కొన్ని తీర్మానాలు నకిలీగా ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. రికార్డు నిర్వహణలో లోపాలు గుర్తించిన కలెక్టర్ గాజులపేట పంచాయతీ క్యాడర్స్ ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
1: మీ ఇంతవరకు మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి రవికుమార్ యాదవ్, జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమాపేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్ ట్రిసా జోడి కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక

0: రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं आना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाए. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो. अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడడానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద

0: పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమాపేశం నిర్వహించారు. చికెన్ స్నేక్ అని పిలిచే సిలిగురి కారిడార్ లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్ ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన లియో షెంగ్డు టాన్ నిన్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోర్తో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమాపేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్ ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగారి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం.

మీరింత వరకు చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ.

0: త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూనా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణికి తోడం కేంద్రం చిత్రగీతాలు వింటారు.
2: అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడసల్ల ఉండాలని నీకు తోడు బొనవ తీసుకుని మా పిల్ల బాబాన్ని వెంట తీసుకుని నిన్ను గన్నులార చూడాలని వస్తున్నాము మైసమ్మ.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట దగ్గరగా దూరంగా చిత్రం కోసం పెద్దపల్లి ఈశ్వర్ మధుప్రియ రఘు కుంచే బృందం ఆలపించారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం శివరామరాజు.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయ కార్యక్రమం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయి సాహితీ కార్యక్రమం.
2: ఈనాటి రసమయ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: ఈనాటి రసమయి సాహితీ కార్యక్రమంలో శ్రీమతి కేబి ఉమాదేవి గారి స్వీయ అనుభవం కథానిక వింటారు.
5: గోదావరి యువతరి ఒడ్డున ఉన్న ఒక ఊరు, ఆ ఊరి పేరు బిల్లపాడు. ఆ ఊరిలో దాదాపు 5,000 మంది జనాభా ఉండేవారు. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగరీత్యా ఆంధ్ర నుంచి ఈ గ్రామానికి ఒక ఉద్యోగి వచ్చారు. ఆయన పేరే కృష్ణమూర్తి గారు. పేద ప్రజలకు సేవ చేస్తూ చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన గారు ఆస్తులు లేకపోయినా ఆత్మాభిమానం ఎక్కువగా ఉండేది. ఆయన భార్య పేరు సుజాత. ఆమె సుగుణవతి, మంచి ఇల్లాలు, చక్కటి విలువల్ని కలిగి ఉండేది. పక్కింటికి కూడా వెళ్లేవారు కాదు. ఇంటి పనులు చేసుకుంటూ భర్తని పిల్లల్ని చక్కగా చూసుకుంటూ మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. కృష్ణమూర్తి గారికి సుజాతకి 4 ఆడపిల్లలు. మగపిల్లవాడు లేడు అనేటువంటి దిగులు లేకుండా 4 పిల్లల్ని మగపిల్లలతో సమానంగా చక్కగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆ కృష్ణమూర్తి గారి పెద్దమ్మాయి పేరు శారద. తను ఎంఎస్సీ నర్సింగ్ చదువుకుంది. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడింది. 2వ అమ్మాయి పేరు భార్గవి. తను ఎంఎస్సీ సెరికల్చర్ చదువుకుంది. 3వ అమ్మాయి ఎంఏ బీఈడీ చదువుకుని టీచర్ గా కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తూ ఉండేది. 4వ అమ్మాయి ఎంఎస్సీ బీఈడీ చదువుకుని ప్రభుత్వ టీచర్ గా స్థిరపడింది. మగపిల్లలతో సరిసమానంగా కృష్ణమూర్తి గారు, సుజాత గారు పిల్లలందరినీ కూడా కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించి పిల్లలకి ఏ లోటు లేకుండా తమ కాళ్లపై తాము నిలబడేటట్టుగా విద్యాభిద్యులు చెప్పించారు. ఆశలు సంపాదించడం కన్నా చదువుతోనే అన్ని సాధ్యమని నమ్మి 4 పిల్లల్ని కూడా చక్కగా చదివించారు. మంచిగా వివాహితుల్ని చేశారు. చక్కగా 4 ఆడపిల్లలు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. చిన్నమ్మాయి పేరు పార్వతి. తనకి తల్లిదండ్రులు ఉన్న ఊరిలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చి టీచర్ గా స్థిరపడింది. కృష్ణమూర్తి గారి ఆనందానికి అవధులు లేవు. తను ఉన్న ఊరిలోనే ఉద్యోగం రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతిరోజు పార్వతి స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత స్కూలు విషయాలు అన్ని కూడా ఆసక్తిగా కృష్ణమూర్తి గారు అడిగి తెలుసుకునేవారు. ఎంతమంది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు, వారు ఏ గ్రామాల నుంచి వస్తున్నారు, బాగా చదువు చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ధీమాగా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మంచి మంచి విషయాలు రోజు సాయంత్రం పూట పార్వతికి చెప్పేవారు. గ్రామంలోని పిల్లలను కాన్వెంట్కి వెళ్లకుండా చక్కటి నాణ్యమైన విద్యను మీరు అందించాలని సలహా ఇచ్చేవారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన పార్వతికి తన గారాల పట్టి అయినటువంటి పార్వతిని ఎందుకిలా చెప్తున్నారు ప్రతిరోజు అని చెప్పి పార్వతికి అర్థమయ్యేది కాదు. ఆమె నాన్న ఎందుకు ఇలా నాతో రోజు చెప్తున్నారు, నా ఉద్యోగం నేను చూసుకుంటా కదా, ఎందుకు నన్ను రోజు ఇలా అడుగుతున్నారు అనేటువంటి విషయం మీద

తను ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులైన తర్వాత నా బాధ్యతని గుర్తు చేయడానికే తన తండ్రి అలా చెప్తున్నారని సమాధానపడింది. క్రమంగా గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులను సమావేశపరిచి పిల్లలందరికీ కూడా మంచి యూనిఫామ్ కుట్టించమని, చక్కటి క్రమశిక్షణతో రావాలని, ఇంటింటికి వెళ్లి తను చక్కగా పిల్లలందరినీ కూడా పాఠశాలకు ఆహ్వానించి ఆ గ్రామంలో ప్రభుత్వ బడికే రావాలని చెప్పి పార్వతి చాలా శ్రమపడింది. ఎక్కడా తన తండ్రి పేరు ఉపయోగించుకోకుండా స్వయంగా కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నది తండ్రికి మించిన తనయురాలుగా అందరి అభిమానాన్ని గౌరవాన్ని అందిపుచ్చుకున్నది. ఇదంతా తన తండ్రి అయిన కృష్ణమూర్తి గారి చెవిన పడింది. కృష్ణమూర్తి గారు పరమానంద భర్తులయ్యారు. కొద్ది రోజుల తర్వాత తను పనిచేస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాలకు ప్రమోషన్ పై వెళ్లారు. అక్కడ కూడా విద్యార్థులతో మమేకమై కొద్ది రోజుల్లోనే తన పిల్లల్లో గ్రామస్తులతో కలిసిపోయి మంచి టీచర్గా అక్కడ కూడా పేరు తెచ్చుకున్నారు. చక్కటి సృజనాత్మక కలిగినటువంటి టీచర్గా అధికారుల యొక్క మన్ననలను గౌరవాన్ని అందుకున్నారు. కానీ తనకు ఒక రోజున ఒక సమస్య ఎదురైంది. విద్యార్థులకు పరీక్షల సమయం ఆసన్నమైంది. ప్రైవేట్ క్లాసులు, స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి చదివే విద్యార్థుల్లో శ్రేణు అనే ఒక విద్యార్థి దురుసుగా ఉండేవాడు. చదువుపై శ్రద్ధ వహించేవాడు కాదు. అయినప్పటికీ టీచర్ వాణ్ణి చదువులో పెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేసేది. ఆ విద్యార్థి వైఖరిలో ఎటువంటి మార్పు

సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా తనకి ఒక్క ప్రశ్న మాత్రమే జవాబుని చక్కగా చెప్పగలిగాడు. టీచర్కి పిల్లవాడికి ఆ రోజు నుండి ఒక నిబంధన ఉండేది. వాళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్ తో ముందుకు వెళ్లడం ప్రారంభించారు. ఆ నేర్చుకున్నటువంటి అంశాన్ని టీచర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ టీచర్కి చెప్పాలి. అది ఇంటర్వెల్ అయినా కానివ్వండి, లంచ్ వెళ్ళైనా కానివ్వండి, ఏ సమయంలోనైనా సరే టీచర్ కి స్టూడెంట్ కనిపించినప్పుడు ఆ శ్రీను అనేటువంటి విద్యార్థి టీచర్ దగ్గరకు వచ్చి తను ఆ సబ్జెక్ట్ లో నేర్చుకున్నది టీచర్ కి చెప్పాలి. అలా అలా ప్రాక్టీస్ చేసి చివరికి ఒక్క ప్రశ్నకు మాత్రం శ్రీను జవాబు ఖచ్చితంగా మంచిగా నేర్చుకున్నాడు. అలా వారం రోజులు నేర్చుకుని ఆ విద్యార్థి పర్ఫెక్ట్ గా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఎలాగోలా 10వ తరగతి పూర్తి చేశాడు. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో బైపీసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. 10వ తరగతిలో అదే క్లాసులో ఉన్న విద్యార్థి 546 మార్కులు సాధించిన సత్యనారాయణ అనేటువంటి విద్యార్థి ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఈ శ్రీను బైపీసీలో జాయిన్ అయ్యాడు. ఇంకా చాలా మంది విద్యార్థులు కూడా ఆ కాలేజీలోనే జాయిన్ అయ్యారు. అలా కాలేజీలో చక్కగా క్లాసులు ప్రారంభమైనాయి. విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఒకరోజు లెక్చరర్ల కొరత ఉండటంతో ఆ కాలేజీలో పనిచేసేటువంటి కెమిస్ట్రీ సార్ ఎంపీసీ బైపీసీ గ్రూపుల్ని క్లబ్ చేసి లెసన్ చెప్తున్న సమయంలో విద్యార్థులకు అప్పుడు చెప్తున్నటువంటి ప్రస్తుత టాపిక్ పైన చెప్తూ ఇంతకు ముందున్నటువంటి పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే పీహెచ్ అనగానేమి అని సార్ విద్యార్థులను అడిగారు. అది భౌతిక శాస్త్రం మీద ఉన్నటువంటి ప్రశ్న. అది ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు. 10వ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి కూడా చెప్పలేకపోయాడు. అప్పుడు శ్రీను అనే విద్యార్థి చాలా కాన్ఫిడెంట్ గా లేచి ఆ ప్రశ్నకు జవాబు చెప్పాడు. 120 మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతి గదిలో ఆ జవాబు శ్రీను నోటి వెంట వినగానే విద్యార్థులు లెక్చరర్ తో సహా అందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారు. ఒక్క ప్రశ్న మాత్రమే నేర్చుకున్న శ్రీను ఆనందానికి అవధుల్లేవు. నేర్పించిన టీచర్ కు ఎప్పుడెప్పుడు ఆ విషయం చెప్పాలా అని బస్సులో త్వర త్వరగా బయలుదేరాడు. తను ఆ ఊరిలో బస్సు దిగగానే ఆ బస్సు పార్వతీ మేడం ఎక్కుతుంది. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కాని ఆ రోజు మాత్రం తను బస్సు దిగుతూ టీచర్ ని బస్సు ఎక్కనివ్వలేదు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి, పక్కకు తీసుకెళ్లి జరిగిన విషయమంతా చెప్పి చాలా సంతోషించాడు శ్రీను. ఈ రోజు కాలేజీలో ఏం జరిగిందంటే మేడం, స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి సత్యనారాయణ కూడా ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. నేనే చెప్పాను అని ఇంతకు ముందు ఫస్ట్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఓడిపోయాడు అనేటువంటి తన మనసులో బాగా కుతూహలం కలిగించింది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని అనుకుని ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగం సాధించాడు శ్రీను. అప్పుడప్పుడు గౌరవంతో పార్వతీ మేడం కి ఫోన్ చేసి, మేడం నేను పిహెచ్ శ్రీని అని చెప్పేవాడు. అంటే ఆ ప్రశ్ననే ఇంటి పేరుగా మార్చుకుని పరమానంద భరితుడయ్యాడు శ్రీను. నేను మీ పిహెచ్ ని అని సంబోధిస్తూ క్షేమ సమాచారాలు అడిగేవాడు పార్వతీ మేడం ని. అలా కొన్ని సంవత్సరాలు పూర్తయింది. 2004-2005లో విద్యార్థులందరూ కలిసి తప్పకుండా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకుని ఏర్పాటు చేశారు. వారందరూ 20 సంవత్సరాల నుండి రకరకాల వృత్తుల్లో స్థిరపడి వాళ్ళందరూ ఒక వేదిక మీద కలిసి తమ పూర్వ ఉపాధ్యాయుల్ని పిలిచి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి అత్యంత ఆదరాభిమానాలతో గౌరవంగా సన్మానం చేశారు. ఇది చక్కటి తీయని జ్ఞాపకం. ఆ రోజు కూడా విద్యార్థిని విద్యార్థులందరూ ఒక్కొక్కరుగా తమ అనుభవాలను, క్లాస్ రూమ్ లో జరిగినటువంటి అనేక సన్నివేశాలను, టీచర్స్ యొక్క కోపతాపాలు అన్నీ కూడా చెప్పటం జరిగింది. ఆ రోజంతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు. శ్రీను మాట్లాడే వంతు రాగానే శ్రీను స్టేజి మీద తన అనుభవాన్ని గురించి, తను నేర్చుకున్నటువంటి ఒక్క ప్రశ్న గురించి చక్కగా చెప్పి, ఈ రోజు నేను ఉన్నత ఉద్యోగం చేస్తున్నానని అందరి ముందు కూడా సగర్వంగా చెప్పాడు. చిన్న పిల్లలుగా ఉన్న పిల్లలు పెద్దవారై చక్కటి విలువలతో కూడిన జీవనం సాగిస్తున్నందుకు చాలా సంతోషపడ్డారు ఉపాధ్యాయులు. అలా మన బోధనలో పెరిగిన పిల్లలు సమాజానికి ఉపయోగపడేలా తయారైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. ఇది పార్వతీ మేడం యొక్క స్వీయ అనుభవం. కృష్ణమూర్తి గారికి మగపిల్లలు లేనప్పటికీ
నలుగురు ఆడపిల్లల్ని తమ కాళ్లపై తాము నిలబడేలాగా చదివించారు. అలాగే తల్లిదండ్రులందరూ కూడా మగపిల్లల్ని ఆడపిల్లల్ని సమానంగా చదివించాలి, పెంచాలి.

0: అనే భావనతో ఉండాలని ఈ కథానిక ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులుగా ఉన్న మనం పిల్లల యొక్క ఆసక్తిని గమనించి వారికి ఇష్టమైనటువంటి అంశంలో శిక్షణను ఇప్పించినట్లయితే వారు కూడా ఆత్మన్యూన్యతాభావంతో ఇబ్బందులు పడకుండా ఉంటారు. పిల్లలకి కూడా తమపై తాము నమ్మకం కలిగి ఏదన్నా సాధించాలనే పట్టుదల పెరిగేటట్లుగా మనం తల్లిదండ్రులుగా ప్రోత్సహించాలి. ఎప్పుడూ నెగటివ్ థాట్స్ రానివ్వకుండా ఎప్పటికప్పుడు పాజిటివ్ థాట్స్ తో ఉండేలాగా మనం పిల్లల్ని గైడ్ చేస్తూ చక్కటి శిక్షణ ఇస్తూ మంచి పిల్లలుగా చక్కగా విజ్ఞానవంతులుగా విలువలతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు పొందేలాగా మనం తల్లిదండ్రులుగా తప్పక వారికి సహకరించాలి. సమాజానికి డాక్టర్లు ఇంజనీర్లే కాదు ప్రతి ఒక్కరూ కూడా అవసరమైనటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియపరచాలి. కాబట్టి ప్రతి వృత్తిని ప్రతి వ్యక్తిని గౌరవించాలి. ఏ పని చేసినా నిజాయితీతో క్రమశిక్షణతో చేస్తే విజయం సొంతమవుతుందనేటువంటి విషయాన్ని మనం పిల్లలకి చెప్తూ ఉండాలి. విద్యార్థి దశలో అల్లరిగా ఉండి చదువు మీద ఆసక్తి లేని విద్యార్థి శ్రీను ఒక్క లైన్ నేర్చుకున్నటువంటి జవాబుతోనే అతను తన మీద తనకు కలిగినటువంటి నమ్మకంతో మంచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఈ కథానిక ద్వారా ఏ ఒక్కరిని తక్కువ చేయవద్దు, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి. మన పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చి వాళ్ళని నిరుత్సాహపరచవద్దు, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇటు విద్యార్థులైనా ఇటు తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కలిగిస్తుంటే వాళ్లలో వాళ్ళకి నమ్మకము అవి కలిగి ధైర్యంతో చక్కగా ముందుకి వెళ్తారు.
1: మీ ఇంతవరకు శ్రీమతి కేబి ఉమాదేవి గారి స్వీయ అనుభవం కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: రసమయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, లలిత సంగీతం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్, కేవలం డబ్బు పంపడానికేనా?
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందుకోసం 100 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాలర్షిప్ కార్యాలయం. 9వ తరగతి నుంచి 12వ తరగతి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కాలర్షిప్ 15,000 లభిస్తుంది. అభ్యర్థులు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులై ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 సీజీపీఏ, 75% మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ గా వీరికి 75,000 లభిస్తుంది. ఇంటర్లో కనీసం 7.5 సీజీపీఏ, 75% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులు వస్తే సరిపోతుంది. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో టాప్ 300 లేదా నాన్ ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కళాశాలల్లో చదువుతూ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ 150,000 ఉంటుంది. డిగ్రీలో కనీసం 7.5 సీజీపీఏ, 75% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు 60% మార్కులు వస్తే స్కాలర్షిప్ లభిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో టాప్ 300 లేదా నాన్ ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కళాశాలల్లో విద్య అభ్యసిస్తూ ఉండాలి. వైద్య విద్య కోసం 2 లక్షల స్కాలర్షిప్ లభిస్తుంది. గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 సీజీపీఏ, 75% మార్కులు. ఎస్సీ ఎస్టీలు కనీసం 65%, దివ్యాంగులు కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ఎయిమ్స్ లేదా దేశంలోని టాప్ 50 మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదువుతూ ఉండాలి. నీట్ స్కోర్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఐఐటి విద్య కోసం 2 లక్షల స్కాలర్షిప్ లభిస్తుంది. అభ్యర్థులు దేశంలోని 23 ఐఐటీలలో ఏదో ఒక దానిలో చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 సీజీపీఏ, కనీసం 75% మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ ఎస్టీలు కనీసం 65%, దివ్యాంగులు కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ప్రస్తుత గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డును కలిగి ఉండాలి. ఇక ఐఐఎంలకు 5 లక్షల స్కాలర్షిప్ లభిస్తుంది. దేశంలోని 22 ఐఐఎంలో ఏదో ఒక దానిలో చదువుతూ ఉండాలి. ఐఐఎంలో మేనేజ్మెంట్ పీజీలో కనీసం 7.5 సీజీపీఏ కలిగి ఉండాలి, 75% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులు వస్తే సరిపోతుంది. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. క్యాట్ స్కోర్ కార్డును కలిగి ఉండాలి. విదేశాల్లో విద్య కోసం 15 లక్షల స్కాలర్షిప్ లభిస్తుంది. గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 సీజీపీఏ పొందినవారు లేదా 75% మార్కులు ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో టాప్ 200 లోపు ఉన్న విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంతకన్నా ఎక్కువ కోర్సు చదువుతూ ఉండాలి లేదా ప్రవేశం లభించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ప్రస్తుత గతేడాది జీఆర్ఈ, జీఎంఏటీ, ఎంసీఏటీ, ఎల్ఎన్ఏటీ, ఎల్ఎస్ఏటీ స్కోర్ కార్డు తప్పకుండా కలిగి ఉండాలి. వీటన్నిటికి కూడా దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.sbiasa-scholarship.co.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.sbiasa-scholarship.co.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 4, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ప్రసారం కానున్న మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరి చిత్రగీతల కార్యక్రమం మీకోసం సిద్దమైంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. హలో అంటూ మీకు పాటలు వినిపించేందుకు సిద్దంగా ఉన్న మీ రేడియో నేస్తం దాసరి వెంకటేశ్వరరావుతో ముచ్చటించేందుకు, మీకు ఇష్టమైన పాటలు కోరేందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0874429538 ఫోన్ నంబర్ మరొకసారి 0950389538 ఈ ఫోన్ నంబర్లో ఫోన్ చేయండి. మీకు ఇష్టమైన పాటను విని ఆనందించండి. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేయండి. కార్యక్రమంలో శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్కారం వెంకటేశ్వర గారు. నేను సుబ్బారావు నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారు సార్?
0: బాగున్నాం సార్. సుబ్బారావు గారు, మీకు ఫస్ట్ అప్పారావు గారికి ఫస్ట్ కాల్ వచ్చేసింది ఈరోజు.
1: అవునండి, లక్కీ అన్నమాట.
0: లక్కీ
1: వారం అంతా శుభమే.
0: అంతేనా? ఈ వారంలో జరిగే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అన్నీ మీరు లక్కీ కొట్టేస్తూ ఉంటారు.
1: లక్కీ కొట్టే ఆదివారం ఏదైతే జరుగుతుందో ఇక 7 రోజులు కూడా ఆ ఫ్లో లోనే ఉంటాం.
0: అది ఇక్కడ నుంచి మొదలవుతుంది మీకు ప్రయాణం.
1: అవునండి, మీతోనే మొదలైంది.
0: సార్, ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: సింహాలో నుంచి బంగారు కొండ.
0: సింహ చిత్రంలోంచి బంగారు కొండ
1: పాట వినిపించవలసిందిగా కోరుకుంటూ. ఈ రోజు రసమయలో కథానిక చాలా సందేశాత్మకంగా ఉందండి. చాలా బాగుంది ఆ కథానిక. వినిపిస్తున్న మీకు, రసమయ కార్యక్రమం నిర్వాహకులకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పాట.
0: ఉమాదేవి, ఉమాదేవి గారు వినిపించారు స్వీయ అనుభవం అని కథానిక.
1: అవునండి, అది ఒక విద్యార్థి మలుపు తిప్పింది అన్నమాట.
0: ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల్లో జరుగుతున్న సంఘటనలకి ఇది మంచి కనువిప్పు కథానిక లాగా ఉంటుంది.
1: అర్థం పెట్టినట్టుగా ఉంటుంది,
0: కనువిప్పు లాగా ఉంటుంది. మంచిగా నేర్చుకుంటూ
1: ఉంటుంది.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వర రావు.
0: ప్రశాంత్ నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు చెప్పండి.
1: నమస్తే.
0: నమస్తే సార్.
1: చిత్రంలో పాట కావాలి.

0: మన ప్రళయం అనుకొని మురిసి తిరి తడి విషమనికి మరిచి తెలిసి ఈ పాట కావాలి.
1: మీకోసం వచ్చేస్తుంది సార్, మీరు సగం పాడారు, ఇంకో సగం పాట మేము వినిపిస్తున్నాం, వినండి.
0: ఓకే.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి?
1: కాపర్తి బాబుచారి సార్, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం సార్.
0: కాపర్తి బాబుచారి గారు అంటే మాకు కాపర్తి వారి కుటుంబ సభ్యుల పేర్లు అన్ని గుర్తొస్తాయి
1: సార్.
0: పవన్ చారి, ఇంకా
1: సతీచారి,
0: ఇంకొక అంటే నేను మీతో చెప్పించడం కోసం చెప్తున్నా. మీకు కొత్తగా ఒక పేరు ఎంటర్ అయింది మీ కుటుంబంలో. ఆ పేరు చెప్పండి.
1: ఈరోజు
0: చెప్పండి.
1: మల్లెపూ చిత్రం నుంచి.
0: ఓకే.
1: నువ్వు వస్తావని బృందావన కృష్ణయ్య అనే పాట ఏం సార్?
0: ఓకే, కృష్ణయ్య కోసం మీరు కోరారా? మీ కృష్ణయ్య కోసం?
1: అవును సార్.
0: ఏం పేరు పెట్టారు మీ కృష్ణయ్యకి? రక్షితరామ్ సారి. ఓకే ఓకే ఓకే. మీరు చెప్పండి, మీరు కోరినట్టుగా మరి కృష్ణుడి పాట వస్తుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఓకే,
1: కుటుంబ సభ్యులందరి కోసం, శ్రోతలందరి కోసం.
0: ఓకే అండి, మీ కుటుంబము, మీ వీర్లపూడి గ్రామము, శ్రోతలందరి కోసం నువ్వు వస్తావని పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్. నేను డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
5: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
6: హలో, శుభోదయం సార్.
5: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటేష్, నెహ్రూ బస్తీ.
6: అవును సార్.
5: ఓకే, వెంకటేష్ గారు ఏ పాట వింటారు?
6: రేపు మా స్నేహితుడు ఆప్తుడు విక్రమ్ రితిక పెళ్ళి.
5: విక్రమ్ రితిక? ఓకే, విక్రమ్ రితికల పెళ్లి రోజు.
6: పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంగా.
5: పెళ్లి జరగబోతుంది. ఓకే,
6: ఈ సందర్భంగా మరి ఓకే కదా, సినిమాలో పుట్టారు బొమ్మ మా పెళ్లి పడచ్చు.
5: ఓకే, మంచి పాట కోరారు. పాట వచ్చేస్తుంది.
6: పాట మా బాబాయ్ కోసం కూడా. చిన్నారావు బాబాయ్, సారు మా బాబాయ్ కూడా మాట్లాడతారు, కొద్దిగా మీతో మాట్లాడిస్తున్నా. హలో సార్.
5: చిన్నారావు గారు బాగున్నారా?
6: గుడ్ మార్నింగ్.
5: చిన్నారావు గారు, ఏంటి టిఫిన్? మీది ఏ ఊరు? కొత్తగూడమేనా? మీరు మాట్లాడేది అమలాపురం లాగా ఉంది. ఆంధ్ర గాని కొత్తగూడెంలో ఉంటున్నారు మీరు. చిన్నారావు గారు ఏం చేస్తారు మీరు ఉద్యోగం? ఇద్దరు అక్కడ అబ్బాయి బాబాయి ఇద్దరు ఒక దగ్గర చేస్తారు. ఓకే, సంతోషం. మరి మీ అబ్బాయి కోరినట్టుగా మీకు వినిపిస్తున్నాము ఓ సీత కథ చిత్రంలో నుంచి మంచి పాట.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి స్వీట్ గా మాట్లాడుతున్నారు? పాలంచి నుండి స్వీట్?
1: బాగున్నారా సార్?
0: మేము బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను సార్.
0: ఓకే,
1: కెరింత మూవీ నుంచి మిలమిలా అనే సాంగ్ వినిపించండి.
0: సాంగ్ ఏం పాట అన్నారు?
1: మిలమిలా మిలమిలా అనే సాంగ్.
0: ఓకే ఓకే ఓకే.
1: కోరుతున్న శ్రోతలు
0: చెప్పండి.
1: స్వీటి, శారదా సంపత్ కుమార్, సారే నారాయణ్, సునీల్ కుమార్, అరుణ.
0: ఓకే అండి, మీ అందరి కోసం మిలమిలా పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడ నుండి?
1: నేను ఝాన్సీ జూలూర్పాడు మండలం పాపకొల్లు.
0: ఝాన్సీ జూలూర్పాడు, ఓకే. మీరు ఆటోలో వెళ్తూ బస్సులో వెళ్తూ కూడా ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తున్నారా, ఇంటి దగ్గర ఉన్నారా?
1: ప్రజెంట్ వెళ్ళాలి, ఇంట్లో ఉన్నాం.
0: ప్రజెంట్ అయితే వెళ్ళాలి. ప్రోగ్రామ్ అయితే షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. ఓకే, ఝాన్సీ గారు ఏ పాఠం విందామనుకున్నారు? హైనా. మీరు మరి కోయిలు పాడాలి మరి. ఓకే ఓకే, మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది ఆట చిత్రం నుంచి.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0874444 జత చేస్తూ 2950380395039 ఈ నెంబర్లో ఫోన్ చేయండి. మీకు ఇష్టమైన పాటను విని ఆస్వాదించండి. కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్దంగా ఉన్నారు? హలో.
4: హలో సార్, నమస్తే అండి.
3: నమస్తే అండి, ఎవరు ఎక్కడ నుండి? నాగేశ్వరరావు గారికి స్వాగతం, చెప్పండి.
4: థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు

0: మీ మాటతో పాటు అందరూ పాటలాడుతున్నారు అని నేను పద్యం అడుగుతున్నాను. పద్యాలంటే నాకు చాలా ఇష్టం. పద్యాలు మరి వినిపిస్తారో లేదనే సందేహంతో ఇందులో రావట్లేదు పద్యాల దగ్గరికి. ఇవాళ నాకు ఒక పద్యం కావాలి సార్. ఆ రామకృష్ణ సినిమాలో ఇంతకు భూమి వచ్చి చేయబడిన సీతను క్రమద నేను చూడువాడు ఎంతటి వినోహి రాముడని ఎక్కులు వల్కిన నలకించి భూకాంతుడు నింద చెంది భూకాంతుడు నింద చెంది నేను కాదలలో పన్నటించి రమ్మనను నేను కాదలలో పన్నటించి రమ్మనను.
1: నాగేశ్వర గారు మీరు పద్యంలో చాలా దిట్టలా ఉన్నారు.
0: పద్యాలు వర్తాలు పాటలు పద్యాలు కవితలు అన్ని ఉన్నాయి కాని కొంచెం వయసు నిమిత్తం చెప్పలేకపోతున్నాను సార్. ఎక్కువ పాత్రం అయితే చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఒక మినిమం ఎంత లేదా పర్లాం గారు వారికి వినిపించేది ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం కష్టమైంది.
1: ఆ రోజుల్లో పర్లాం అంటే ఈ రోజుల్లో కొంచెం దగ్గరగా వినిపిస్తారు. ఓకే, ఇప్పుడు శ్రోతలకి మీరు దూరంగా ఎంత దూరంలో ఉన్నా కూడా వినిపించారు. పర్లాంగులు దాటెళ్ళింది మీ పద్యం. మీరు నాగేశ్వరరావు గారు పాడారు పద్యం, ఇప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పద్యం వినిపిస్తాం లవకుశ చిత్రంలోంచి మీకోసం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం. హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూడిదగడ్డ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: కొత్తగూడెం బూడిదగడ్డ నుంచి రాధమ్మ గారు వచ్చేసారు.
1: చాలా సంతోషం. మా అమ్మ ఇక మా అన్న చిన్నపాటి పిలుస్తారు, ఇప్పుడు ఎలా రాదమ్మని మీరు అన్నారు. చాలా సంతోషం. నాకు ఈరోజు 12 కాపురం సినిమా నుంచి బాబు వినర అన్నదమ్ముల అనుబంధం అని పాట కావాలి సార్.
0: అన్నదమ్ముల అనుబంధం సినిమా కాదు, అన్నదమ్ముల కథ ఒకటి. మీరు ఆనందంలో పాట అటు చెప్పేస్తున్నారు. ఓకే అమ్మ, మీకోసం పాట వచ్చేస్తుంది, మంచి పాట వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడ నుండి?
1: నా పేరు సతీష్ చారి సార్. నేను ఖమ్మం జిల్లా రాణాపాల మండలం ఎల్లప్పుడు గ్రామించి మాట్లాడుతున్నా సార్. బాగున్నారా సార్?
0: కాపర్తి సతీష్ చారి.
1: అవును సార్, అవును సార్.
0: ఓకే, ఇంతకుముందు మీ నాన్నగారు ఫోన్ చేశారు.
1: అవును సార్. యాక్చువల్గా నాకు తెలియదు సార్, నేను బయటికి వెళ్ళా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు వస్తుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని సడన్ గా చేశా. నాకు ఫస్ట్ రింగ్ అనే ఫస్ట్ అటెంప్ట్ అనే రింగ్ అయిపోయింది.
0: మీ ఇంట్లో అంతా అదృష్టవంతులే.
1: అవును సార్, ఈ ఒక్క విషయంలో మాత్రం మేము చాలా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మేము చాలా మంది చూస్తుంది, బయట కలుస్తూ ఉంటాం. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే మీకు స్పెషల్ గా ఉంటారా అనేసి కూడా ఒక ఒపీనియన్ ఉంది వాళ్ళ దగ్గర. జనతో జరిగింది మా మధ్య రీసెంట్ మీట్లో, మేము కలుస్తున్నప్పుడు మీకు అలా స్పెషల్ గా ఉంటారా అని తరుగుతూ ఉంటారు. అలాంటి తప్పుడు సార్, ఒకసారి అయితే ఒక రోజంతా చేసే కూడా కలవని సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి.
0: ఓకే సతీష్ చారి, ఏ పాట విందామని మీరు ఫోన్ చేశారు? ఓకే, తప్పకుండా మీకోసం ఆ కొండల రాయిని కోరారు. పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: అంతే కాదండి, పాఠశాలంత్రి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చెప్పండి, ఏ పాట వింటారు?
1: వాళ్ళ ఇద్దరు మిత్రుల చిత్రంలో ఘటసాల సుశీల గారు పాట వినిపించండి.
0: ఏం పాట అండి అందులో?
1: ఈ ముసిముసి నవ్వులు అనే పాట అండి.
0: ఆ ముసిముసి నవ్వులు మీరు పాటలో వినిపించవచ్చుగా.

0: కాంగ్రెస్ సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ మాటతో పాటు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి? నీలప్పర్ గారు. చాలా రోజుల తర్వాత వచ్చారు మీరు లైన్ లో. చెప్పండి.
2: మేము
1: బాగున్నాం అండి. ఈ మధ్య కాలంలో వేరే ప్రోగ్రామ్ కూడా వచ్చినట్టున్నారు మీరు.
2: సార్, ఈరోజు మాకు పాట వచ్చేసి తాత మనవడి చిత్రం నుండి ఈనాడే బాబు నీ పుట్టినరోజు సార్, మా చిన్న బాబు మా ఎల్డర్ సన్ బర్త్డే సార్, ఇవి ఈరోజు మీరు కూడా విషయం చెప్తే.
1: ఏం పేరండి?
2: అండి,
1: పేరు, బాబు పేరు
2: షాహిద్ అండి, చిన్న బాబు షాహిద్.
1: షాహిద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆకాశవాణి తరపున తెలియజేస్తూ, అదేవిధంగా శ్రోతల తరపు నుంచి కూడా మాకు వారధిగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి.
2: చాలా థ్యాంక్స్ అండి.
1: ఓకే, నీలఫర్ గారు కోరినట్టుగా తాత మనవడి చిత్రం నుంచి.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, ఎవరు, ఎక్కడి నుండి?
1: లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం.
0: లక్ష్మీదేవిపల్లి మండలం పూనం రమేష్
1: సీతారాంపురం సార్.
0: సీతారాంపురం, మేము బాగున్నాం అండి. రమేష్ గారు, మీరు అంటే లోకల్లో ఉన్నారా లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటారు? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి.
1: వెళ్తాం సార్, కానీ
0: రాఖీ పౌర్ణమి వెళ్ళాక అప్పుడు భువనేశ్వర్ వెళ్తారా? అంటే ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళాక అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? అక్కడే
1: అక్కడ వర్క్ ఒకటి సార్, 20 డేస్, 1 మంత్ లేదంటే
0: ఒక నెల రోజులు అయితే అక్కడ ఉంటారు.
1: అవును సార్.
0: అవును, మీరు ఇప్పుడు చాలా రాష్ట్రాలు మనకి తిరుగుతూ ఉంటారు కదా మీరు, మరి అక్కడ భాష ఎట్లా మీరు నేర్చుకుంటారా? హిందీ మీకు వచ్చేస్తుంది? వస్తుందా? అంటే ఇట్లా తిరుగుతూ తిరుగుతూ మీరు హిందీ నేర్చుకున్నారా లేదా మొదటి నుంచి హిందీ నేర్చుకున్నారా?
1: తిరుగుతుంది సార్. ఇప్పుడు స్టార్టింగ్ లో మొదట్లో మన ఓఎస్ఆర్ కడప జిల్లా ఆర్టీ బిజీలో ఒక 2 సంవత్సరాలు అక్కడ. అంటే వరకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంటారు ఓవర్ ప్లాంట్.
0: అవును, బీహారు వాళ్ళు ఒరిస్సా అటు నుంచి వస్తూ ఉంటారు ఎక్కువ. ఓకే, హిందీ మీరు నేర్చుకున్నారు. మరి ఇప్పుడు రమేష్ గారు ఇప్పుడు లక్ష్మీదేవిపల్లిలో ఉన్నారు, మండలంలో సీతారాంపురంలో. మరి ఏ పాట విందామనుకుని ఫోన్ చేశారు?
1: అర్జున్ గారు నటించిన చిత్రం
0: మరి ఏమన్నా పాడతారా? మీరు ఇన్ని భాషలు వచ్చి కదా, ఏదైనా భాషలో పాడండి. ఓకే, సరే సరే. ఇప్పుడు ఈ పాట అయితే వినిపిస్తాం, తర్వాత మళ్ళీ ఆ పాట పాడదాం.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకే, రైట్.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాధవేంద్ర శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి సార్.
0: లక్ష్మీదేవిపల్లి? ఏంటి, శ్రావణ మాసంలో లక్ష్మీ లాగా అంత లక్ష్మీదేవిపల్లి శ్రోతలు ఎక్కువ?
1: లక్ష్మీదేవిపల్లి శ్రోతలకే దొరుకుతున్నాయి ఫోన్లు ఇప్పుడు, మూడో కాలర్ నేను. మళ్ళీ ఈ మండలంలోనే దొరుకుతున్నాయి.
0: ఓకే, శ్రీనివాస్ గారు ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు మీరు?
1: గూడుపుట్ అనే సినిమాలోంచి.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరో పలకరించేద్దాం. హలో
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్, చివరి కాలర్ మీరు, చెప్పండి ఏ పాట వింటారు
1: సార్? ముందుగా ఆకాశవాణి కొత్తగూడ స్టేషన్ డైరెక్టర్ గారికి, వాక్య తెలుగు మన ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి గుడ్ మార్నింగ్ సార్.
0: ఓకే
1: సార్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి నా పేరు గట్ల వెంకటేష్ సార్.
0: గట్ల వెంకటేశ్వర గిట్లు వచ్చేసారు, చెప్పండి ఎట్లా పాట వినిపించమంటారు
1: సార్? కల్పన నుంచి సార్, దిక్కులు చూడ గురామయ్య పక్కనే ఉన్న సీతమ్మన్న పాట సార్.
0: ఓకే, మీరు ఎటు చూడకండి, మీ పక్కన ఉంటది.
1: అవును సార్, అవును సార్. సార్ కోతుల సోదరు సార్,
0: చెప్పండి
1: గట్ల వెంకటేష్ స్వరూప స్వీట్ మణిదీప్ మన వింటున్న ఆకాశవాణి శ్రోతలందరి కోసం సార్ ఈ పాట.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే సార్.

ఆ పాటతో ఈ పూట మీ మాటతో పాట కార్యక్రమాన్ని ముగిద్దాం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. ఇంతవరకు మీకు హలో అంటూ పాటలు వినిపించిన మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావు.

ఆకాశవాణి తోడన కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో యువచిత్ర వారి జానకిరాముడి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర. వినండి యువచిత్ర వారి జానకిరాముడి చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏకచిత్రగానం శీర్షికన యువచిత్ర వారి జానకిరాముడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి చిత్ర ఆలపించారు. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమాన్ని మీరు విన్న ఆ పాట ఎస్ జానకి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు చిత్రం దొంగ. కార్యక్రమంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట చిత్రం గోవిందా గోవిందా.

0: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్ నాకు నచ్చిన పాట.
1: సీతంపేట నుంచి మిరుపుడి స్వరూప నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించండి.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

0: మీరు విన్న పాట ప్రేమికుల రోజు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ బృందం ఆలపించారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: వాలి చిత్రం కోసం హరిహరన్ శ్రీనివాస అయ్యర్ పాడిన పాట.
1: October 28, 1886, the Statue of Liberty.
2: May 29, 1917, John Kennedy is born. September 19, 1919.

0: పెంచడం తెలుసా అడిగింది. నేను తెలుసా.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలిసి చెప్పారు? తెలియదు చూపించడం.
0: తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అవతలాట నచ్చదు.
1: చాలా ఊరుకోండి, ఇలాంటి విషయాలు అడుగు చెప్పండి. అందరూ తెలిసి చెప్పే మొగాళ్ళు కూడా తెలియదు చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదు చెప్పండి, తల్లి మీకు చెప్పండి. మంచి మంచి రోజు రొమాన్స్ జరిగింది, మిస్
0: చేశాను. రొమాన్స్ జరిగింది,
1: తెలిసి చెప్పిన రొమాన్స్ జరిగింది.
0: అవును, తన మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గంలా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701155.

పాండకుడు మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ ఆకాశవాణి నేస్తం మాటిటి ఉపేంద్ర.

గీతాలు విన్నారు. మరికొన్ని చిత్ర గీతాలు 12:10 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

41 మెగాహెర్ట్స్ పై చిత్రగీతలు వింటారు. వినబోయే పాట అనుబంధం, చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిరంతర సమయం 12:30 నిమిషాలు కావస్తున్న మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంద్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్ లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కి కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం

0: మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన మూడవ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026 ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవలం ఇతనా హీ నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా నా పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్ఝీ ఆనీ చాహియే. హమారే అహింసా కో గలత వచన లో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది.

అండమాన్ నికోబార్ దీవులు ఆంధ్రప్రదేశ్ బీహార్ తమిళనాడు పుదుచ్చేరి కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది మీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రేగళ్ల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాతలు ఎస్ ఉషా కిరణ్, జనినా భాను. కార్యక్రమంలో ముందుగా దాసరి శతకం నుండి పద్యమో దాని భావం చెప్తానంటున్న చిన్నారి కావ్య.
1: శ్రీరఘురామ చారు తులసీదళ దాన సమక్షమేది శృంగార గుణ గారు శ్రీరామచంద్రుణ్ణి ఈ విధంగా స్తుతించారు. చక్కటి తులసీదళ మాలను ధరించినటువంటి ఓ రామ, శాంతి ఓర్పు అనేటువంటి చక్కటి గుణముల గల రామ, మూడు లోకాలలో కొని ఆడబడేడు పరక్రమము కలిగినటువంటి ఓ రామ, వారించశక్యముగాని కబంధుడనే రాక్షసుల్ని చంపినటువంటి ఓ రామ, ఈ జనులన్నింటిలో ఉన్న జనుల యొక్క పాపములు పోగొట్టునటువంటి ఓ రామ, భద్రాచల కొండపై గల దశరథుడి కుమారుడైన రామ, కరుణా సముద్రుడైన రామ అని రామదాసు గారు శ్రీరామచంద్రుణ్ణి నమస్కరించారు.
0: కావ్య పాడిన పద్యం దాని భావం విన్నారు కదా. ఇప్పుడు మానవా నీవిక మారవా అంటూ పర్యావరణంపై ఒక వచన కవిత్వం వినిపిస్తానంటుంది చిన్నారి నాగలక్ష్మి.
2: మానవా నీవిక మారవా, సౌఖ్యాల వేటలో నష్టాల మెదులవా, నడకే కష్టమంటూ వాహన మధిరోహించేవు ఆనక

0: ఆటో ఊపి ఆడలేదని రోధించేవు. అవసరమున్నా లేకున్నా వాహన వ్యయాన్ని భరించేవు. ఆరోగ్యం చెడినప్పుడు వ్యాయామంటూ నడిచేవు. మానవా నీవిక మానవా, ఈ రొచ్చు ఇంట్లో వద్దంటూ రోడ్డున వేసేవు. రోగాలు సక్రమిస్తే వైద్యమంటూ ఒగసేవు. పరిసరాలు పాడైనా పర్వాలేదనుకుంటావు, పరిస్థితులు విషమిస్తే ప్రాణాలే ఫణమిస్తావు. మానవా నీవిక మానవా, మొక్కలు నాటమన్నా చెట్ల నరకొద్దన్నా చెవికెక్కదు, చినుకైనా చినకదంటూ చివరాకులు తపించేవు. పండుగలు పంబులంటూ పర్యావరణం పట్టదు, గాలి నీరు పంకిలమైతే పరేశాని తప్పదు. మానవా నీవిక మానవా, పంటలపై పరిమితి లేని పురుగు మందు వాడొద్దు, ఫలితమేమి లేదంటూ పురుగు మందు తాగొద్దు. పంటల మార్పిడే ఈ కష్టాలకు పరిష్కారం, సాంప్రదాయ పంటలతో మన సౌభాగ్యాలు పదిరం. మానవా నీవిక మానవా.
1: ఇంతవరకు మీరు నాగలక్ష్మి పాడిన వచన కవిత్వాన్ని విన్నారు కదా. అనంతరం వాసవి కొన్ని సూక్తులు చెప్తానంటుంది, విందాం మరి.
0: నిరంతర ప్రగతి ప్రతి మనిషి జీవితానికి నియమం కావాలి. సముద్ర కెరటాలే నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు. అబద్ధం ఆడరాదు, దొంగతనం చెయ్యరాదు. జ్ఞానితో ఒకసారి సంభాషణ, నెల రోజులు పుస్తకాలు చదవడంతో సమానం. విద్య ఎల్లప్పుడూ వికసించే పుష్పం వంటిది. సాధన చేస్తే సాధించలేనిది లేదు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నిర్లక్ష్య నిరక్షరాస్యత రెండు మనిషికి కీడు చేస్తాయి. భగవంతుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడు. ఆకాశానికి చుక్కలు, అవనికి మొక్కలు. మనిషిగా పుట్టినందుకు నాలుగు అక్షరాల మొక్కలు అవసరం. మంచి పుస్తకం తెరిచి ఉన్న దేవాలయం. ప్రపంచాన్ని రక్షించే జ్ఞానాన్ని భారతదేశం సంరక్షిస్తుంది. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కాని తల్లి రుణం తీర్చుకోలేం. ఓర్పును మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. మాతృదేశాన్ని ప్రేమించడంతో పాటు తోటి మనిషికి సేవ చేయడం నిజమైన దేశభక్తి.
1: వాసవి చెప్పిన సూక్తులు విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మానస ఒక కవి చెప్తానంటోంది.
0: అనగనగా ఒక ఊళ్ళో అట్లపండా అని బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ళ అమ్మ తప్ప నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. అట్లపండ భిక్షాటన చేసేవాడు. వాళ్ళ అమ్మేమో కూలి పనికి వెళ్లేది. దాంతోటే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది. ఒక రోజున అట్లపండాకి ఎక్కడా ఒక పిడికెడు బియ్యం కూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం అని బాధపడుతూ రోజు వెళ్లే దారిలో కాకుండా మరో కొత్త దారిలో నడవటం మొదలు పెట్టాడు. అతను అట్లా అడవి దారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించింది అతనికి. దాన్ని చూడగాని వాడికి దాహం వేసింది. తను ఎంత అలసిపోయాడో కూడా గుర్తుకొచ్చింది. చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోకి ఒక దోసెడు నీళ్లు తీసుకున్నాడు. పాట మొదలు పెట్టాడు. ఇదిగో బువ్వ తిన్నాను అని ఆ నీళ్లు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్లు తీసుకొని పాయసం త్రాగాను అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్లీ మళ్లీ నీళ్లు తీసుకుంటూ బూరెలు ఇవిగో తింటున్నా, పప్పు నెయ్యి తింటున్నా అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు. ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూస్తే జాలి వేసింది. అయ్యో పాపం అనుకొని ఆ తల్లి ఒక కుండను తీసుకొని దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ అమర్చి దాన్ని అట్లపండా వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళల్లోంచి పైకి తేలి తేలి పండా దగ్గరికి చేరింది. అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి అట్లపండా ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకొని ఒడ్డు చేరుకున్నాడు. మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగాని అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు ప్రక్కనే ఉన్న అరటి చెట్టు నుంచి ఒక్కొక్కటి తెచ్చుకొని కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ కడుపు నిండా తిన్నాడు. చూస్తే

0: చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి. అమ్మకి పాపం ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకొని ఇంటికి పరుగు తీశాడు. కుండ చలవ వల్ల తల్లి కొడుకులిద్దరికీ ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది. రోజు తెలవారకనే పనికి వెళ్లే తల్లి మరునాడు పనికి పోనేలేదు. అట్ల పండాని పిలిచి అన్నది, ఒరే మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను, నువ్వు వేరే ఎక్కడా అడుక్కోనవసరం లేదు, రోజు కోనేరు దగ్గరికే వెళ్ళు నాయన అని అట్ల పండాకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం మానేసి రోజు కులాసగా నడుచుకుంటూ కోనేరు దగ్గరికే వెళ్లి రావటం మొదలు పెట్టాడు. కోనేరు చేరుకోగానే తను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రంలాగా చదివేసి 10 దోసెల్లో నీళ్లు త్రాగేవాడు. గంగమ్మ తల్లి జాలిపడి ఒక కుండ నిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లి కొడుకులకి పని చేయవలసిన అవసరం లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తిని తిని అట్ల పండాకు బొజ్జ పెరగడం కూడా మొదలైంది. కొన్ని రోజులు అట్లా గడిశాక గంగమ్మ తల్లికి అర్థమైంది, తన దయ కారణంగా తల్లి కొడుకునిద్దరూ సోమేరులవుతున్నారు. ఇట్లా అయితే ఎలాగా వినపాఠం నేర్పాల్సిందే అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది. ముష్టిఘాతాలు, లెంపకాయలు, విద్దులు, తొడపాశాలు ఇలాంటివన్నమాట. రోజులాగానే ఆ కుండ తేలుకుంటూ అట్ల పండా దగ్గరికి వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరుచుకొని కుండకున్న మూతను తీశాడు. వెంటనే వాడి పైన దెబ్బల వర్షం కురిసింది. ఓలమ్మో ఓ నాయనో అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు. వాడు అయితే దెబ్బలు వాడిని వదిలితేగా వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి. అవి చివరికి వాడి మెదడు పరిచెయ్యడం మొదలు పెట్టింది. పరుగు పరుగున కుండ దగ్గరికి చేరుకొని వాడు దాని మూత మూసేయగానే ఒక క్షణంలో దెబ్బలన్నీ మాయమైపోయాయి. అట్ల పండ నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని ఆలోచించాడు. ఇట్లా ఎందుకు జరిగింది అని తను చేసిన తప్పేంటో అర్థమైంది. వాడు లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, ఇక మీద నేను మీ దగ్గరికి రాను తల్లి, బుద్ధి వచ్చింది, ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అని కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు. ఆ సరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్ళమ్మ. అట్ల పండ కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆమె దాని మూత తీసి, ఈ రోజు ఏమున్నాయి అని చూసింది. ఇంకేముంది, ఆమె మీద కూడా దెబ్బల వర్షం మొదలు, ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా గుండ్రంగా పరుగెత్తింది. ఆమె కేకలు విని అట్ల పండ లోపలికి పరుగెత్తుకు వచ్చి కుండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హోన అయ్యింది. అబ్బా అయ్యో అమ్మా అనుకుంటూ ముసలమ్మ అక్కడే చెరగిలపడింది. కుండకేసి భయం భయంగా చూస్తూ, ఇక మీద మనం ఏదో ఒక పని చేసుకొని మర్యాదగా బ్రతుకుదాం అమ్మా, అడుక్కు తినేది వద్దు, ఈ కుండని ఎక్కడైనా ఎవరికి అందని చోట పెట్టిరా అన్నాడు అట్ల పండ. ఆమెతో ఆమె భయం భయంగానే ఆ కుండని పట్టుకెళ్లి పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నది. సరేలేరా మన రాత అంతే అంటూ, అయితే ఏమైందంటే ఆ రోజు రాత్రి దివానంలో దొంగలు పడ్డారు, రాజుగారికి పన్ను చెల్లించేందుగాను గ్రామ పెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలైంది. ఆ నలుగురు దొంగలు ఒక పెద్ద పెట్టె నిండా బంగారు నగలు ఆభరణాలు అన్ని మోసుకొచ్చుకొని అట్లపండ ఇంటి పెరడును చేరుకున్నారు. వీటిని వంతులు చేసుకుందాం రా అన్నాడు. వాళ్ళల్లో ఒకడు అందరూ సరేనని అటు ఇటు చూస్తే మొత్తం నిశ్శబ్దంగా ఉంది. సరే ఇక్కడే కూర్చుందాం ఏమవుతుంది అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి బట్ట పరుచుకొని కూర్చున్నారు. దిబ్బలో ఉన్న కొత్త కుండ వల్ల కంట పడనే పడింది. ఒరే ఈ కుండ బాగుంది, అందులో ఏముందో చూద్దాం అని వాళ్ళు దాని మూత తెరిచేసరికి ఏముంది గుద్దుల వర్షం మొదలైంది. దొంగలు నలుగురు అలో లక్షణ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. కొద్దిసేపటికి లేచి వచ్చిన అట్లపండ వాళ్ళ అమ్మ తమ దిబ్బ మీద పెట్టి ఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూశాక తల్లి కొడుకులిద్దరికీ నోట మాట రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెని ఇంట్లోకి మోసుకెళ్లారు. అయితే వాళ్ళిద్దరికీ ఆ సరికే జ్ఞానోదయం అయ్యి ఉన్నది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెని సొంతం చేసుకునే సాహసం చెయ్యలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామ పెద్దకు అప్పగించారు. దొంగలు ఉమ్మడి ఆస్తినే ఎత్తుకెళ్లారే ఎలాగా అని తల పట్టుకొని కూర్చున్న గ్రామ పెద్దకి అట్లపండ దేవుడల్లే కనిపించాడు. ఆయన వాడిని పొగిడి వాడి నిజాయితీని మెచ్చుకొని వాడికి ఓ చిన్నపాటి సన్మానం చెయ్యటమే కాక గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో తల్లి కొడుకుల పేదరికము పోయింది, వాళ్లకు మంచి రోజులొచ్చాయి.
1: కథ విన్నారు కదా. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పచ్చని చెట్టుపై ఒక కవిత వినిపిస్తానంటుంది సంధ్య.
0: పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, పచ్చని చెట్టునురా ప్రగతికి మెట్టునురా, పశుపక్షాదుల రక్షించదరా ప్రతి ప్రాణిని పోషించదరా. పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, పూలు పండ్లు పత్రినిద్దును కమ్మని తేనెల ఔషధలిద్దును. పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, మండే ఎండల మంచుగా మార్చుదు, నా చల్లనీడన నిద్రపుచ్చుదు. పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, వసంతానికి వన్నెల నిద్దును, కోవిల గానాలకు గాత్రమవుదును. పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, పచ్చని చెట్టునురా ప్రగతికి మెట్టునురా. వరాల వర్షం కురిపించుదును, సెలయేరుల జలధారాలను నడిపించును. పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, పచ్చని చెట్టునురా ప్రగతికి పెట్టునురా. నన్ను నరికితే ప్రకృతి వినాశనమే, నన్ను నాటితే సర్వ సౌభాగ్యాలు నీ వశమే. పచ్చని చెట్టునురా సృష్టికి ప్రతి సృష్టినిరా, పచ్చని చెట్టునురా ప్రగతికి మెట్టునురా.
1: విన్నారు కదా సంధ్య చెప్పిన కవిత. తర్వాత జీ వాసవి స్వచ్ఛ భారత్ పై ఒక వ్యాసం చదువుతా అంటుంది, విన్నావా మరి?
2: అక్టోబర్ 2 జాతి పిత మహాత్మా గాంధీ పుట్టిన రోజు నిజమే. ప్రతి సంవత్సరం బాపూజీ జయంతిని మనందరం జాతీయ పండుగగా జరుపుకుంటున్నాం. మనందరం జాతి పితకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మన దేశంలోనే కాదు అనేక ప్రపంచ దేశాలలో ఒక్క భారతీయులు మాత్రమే కాదు, కాని వారు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆచరించిన సత్యం అహింస మార్గంలో ప్రపంచం ముందుకు సాగాలని ప్రపంచమే కోరుకుంటుంది. ఆ విధంగా మన జాతి పిత మహాత్మా గాంధీ జయంతి మనకు మాత్రమే కాదు ప్రపంచానికే ఒక పండుగ. అయితే ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్న గాంధీ జయంతికి ఇంతకు మించిన ప్రాధాన్యత ప్రత్యేకత ఉంది. ఇంతవరకు జయంతి వర్ధంతి సందర్భంగా లేదా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజున ఆయన్ని తలుచుకుని హారతులు ఇవ్వడం వరకే జరుగుతుంది. గాంధీజీ కన్నా కలలో సాకారానికి జరిగిన కృషి అతగా లేదు. అందులోనూ గాంధీజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గ్రామ స్వరాజ్యం పారిశుద్ధ్యత విషయంలో అంత శ్రద్ధ చూపలేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చును. భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వచ్చిన తొలి స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి

0: నుంచి చేసిన తొలి ప్రసంగంలోని పరిశుభ్రత భారత ప్రస్తావన చేశారు. అంతేకాదు మహాత్ముని 150వ జయంతి 2019 నాటికే దేశాన్ని పరిశుభ్ర భారత్ గా మలుచుకుందామని ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు మన ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ సంకల్పానికి పదును పెడుతూ ప్రతి ఒక్కరి గుండెలకు హద్దుకునేలా మన దేశంలో నిరుపేద మహిళలు మరుగుదొడ్డి సౌకర్యం లేక మల విసర్జన కోసం బహిరంగ ప్రదేశాలకు వెళ్తారు. మన తల్లులు అక్క చెల్లెల గౌరవాన్ని కాపాడుకోవడం మనందరి సమిష్టి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఇది మనందరి సమిష్టి బాధ్యత. అలాగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్కూల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. నిజానికి 2014 ఎన్నికల అనంతరం తొలిసారిగా సమావేశమైన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనే ప్రణబ్ ముఖర్జీ స్వచ్ఛ భారత్ ప్రస్తావన చేశారు. అయితే ఈ లక్ష్యం సాధించాలన్నా అది జాతి పిత మహాత్మా గాంధీకి నివాళిగా నిలవాలన్నా స్వచ్ఛంద భాగస్వామ్యం ఉండాలన్నదే అందరి భావనగా కనిపిస్తుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరుగుదొడ్డి లేని ఇల్లు దేశంలో ఎక్కడా ఉండరాదని, అలాగే రోడ్ల మీద చెత్త చెదారం పేరుకు పోరాదని అందుకోసంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఎన్నికల ప్రచారంలో కూడా దేవాలయాల నిర్మాణం కంటే మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనేక సందర్భాలలో పేర్కొన్నారు. నిజానికి ఈ సంకల్పం కొత్తది కాదు. 1986లోనే అప్పటి ప్రభుత్వం ఇదే లక్ష్యంతో గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసింది. అయితే ఈ కార్యక్రమం ఎందుకనో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఈలోగా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వే భారతదేశంలో 626 మిలియన్ల మంది ప్రజలకు మరుగుదొడ్డి సదుపాయం లేదని, వారంతా ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని తేల్చి చెప్పింది. దీంతో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం వల్లనే అనేక మంది మహిళలు మానభంగాలకు హత్యలకు గురవుతున్నారని నిజం వెలుగు చూసింది. ఈ అన్నిటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమస్యలకు పరిష్కారం కోసం నడుం బిగించారు. జాతీయ అంతర్జాతీయ దిగ్గజాలు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. అలాగే మరికొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు, సినిమా ప్రముఖులు కూడా తమ వంతు పాత్రను పోషించేందుకు సంసిద్ధతను వ్యక్తపరిచారు. మరోవంక ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ముందుకొచ్చారు. పారిశుద్ధ్యం లోపంతో తలెత్తే ఆరోగ్య సమస్యల నివారణకు కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం బిల్ అండ్ మిలియాండా ఫౌండేషన్ నిర్ణయించాయి. ఈ రంగంలో ఇప్పటికే ఎంతో కృషి చేసిన బిల్ గేట్స్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత ప్రభుత్వంతో పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బిల్ గేట్స్ తెలిపారు. నిజానికి జాతిపిత మహాత్మా గాంధీ పారిశుద్ధ్యం విషయంలో ఎన్నో వ్యాసాలు రాశారు, ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వాతంత్ర్యం ఉద్యమానికి సమాంతరంగా పారిశుద్ధ్య ఉద్యమాన్ని నడిపారు. అది ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యమన్న భావనను ప్రచారం చేశారు. అంతేకాదు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో మీరు, మేము, మనందరం భాగస్వాములవుదాం. బాపూజీ కలవను నిజం చేద్దాం. మహాత్మా గాంధీకి 150వ జన్మదిన కానుకగా స్వచ్ఛ భారత్ ను కానుకగా సమర్పించుకుందాం.
1: ఇంతవరకు మీరు స్వచ్ఛ భారత్ పై వ్యాసం విన్నారు కదా. కార్యక్రమంలో దేవి పర్యావరణ రక్షణ గేయాన్ని వినిపిస్తానంటుంది, విన్నావా మరి?
2: పర్యావరణ రక్షణే పరమార్థం కావాలి, స్వార్థం కాస్త వీడి పరుల మేలు చూడాలి, ఇంటింటా ప్రతి ఇంటా మొక్కలనే నాటాలి, ఊరూరు పచ్చని వనంలా తోచాలి. పర్యావరణ రక్షణే పరమార్థం కావాలి, స్వార్థం కాస్త వీడి పర్ల మేలు చూడాలి. శక్తిని సంరక్షించాలి, సాంప్రదాయేతర వనరుల సృష్టించాలి. పర్యావరణ రక్షణే పరమార్థం కావాలి, స్వార్థం కాస్త వీడి పర్ల మేలు చూడాలి. వర్షపు నీటిని వడిసి పెట్టాలి, భూగర్భ జల స్థాయిని పెంచాలి. పర్యావరణ రక్షణే పరమార్థం కావాలి, స్వార్థం కాస్త వీడి పరుల మేలు చూడాలి. వ్యర్థాలను సమర్థంగా నిర్వహించి అర్థాలను సమకూర్చాలి. పర్యావరణ రక్షణే పరమార్థం కావాలి, స్వార్థం కాస్త వీడి పరుల మేలు చూడాలి. సంస్కృతి సాంప్రదాయాల సహజత్వంతో సాగాలి, పర్యావరణ హితంపై పరిపూర్ణమవ్వాలి. పర్యావరణ రక్షణే పరమార్థం కావాలి, స్వార్థం కాస్త వీడి పరుల మేలు చూడాలి.
1: కార్యక్రమంలో తర్వాత పిట్టల దూర ఏకపాత్ర అభినయిస్తా అంటున్నాడు చిరంజీవి కార్తిక్.
3: తుర్రు తుర్రు తుర్ వచ్చే వచ్చే పిట్టల ధర వచ్చే మహారాజ్ పిట్టల ధర వచ్చే మా తాత తట్టల ధర మా బాబు గుట్టల ధర నా పేరు పిట్టల ధర. నన్నందరూ లత్కో షాబ్ లత్కో షాబ్ అంటారు, కానీ నేను చెప్పేదానిలో నిజముందో లేదో మీరే ఆలకించి వెళ్ళాలి. అసలు మనం లేకుండా ఇక్కడ చదువు లేని వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం ఏం బాగుంటుందని చెప్పి మన గ్రామ సర్పంచి డిఇఓ గారికి కబురంపితే ఆ డిఇఓ గారు హైదరాబాద్ అమ్మింగ్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ అలహాబాద్ నుండి అమెరికా పోయి అమెరికా నుండి ఆఫ్రికా అడవుల గుండా ఢిల్లీ డిఎస్పీ ధర దగ్గరికి చేరింది. మహారాజ్ ఢిల్లీ డిఎస్పీ ధర ఎవరి పిట్టలు ధర ఎక్కడ ఉంటాడు పిట్టలు ధర అని బాగా ఆలోచించి వీడు హైదరాబాద్ లో ఉంటాడని తెలుసుకుని నా ఇంటి ముందు వాళ్ళు మహారాజ్ ఆయన తిరిగి పంపించి నేను నా విమానం ఎక్కి డైం డైం అంటూ బయలుదేరా. నా విమానం దించుదామంటే బేగంపేట ఎయిర్పోర్ట్ లో జాగా చాలదాయ మైదానం మెత్తగా ఉందని దించుదామనేసరికి తూర్మని తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ తాకిడికి నా విమానం డైం డైం అని అటాగి ఇటాగి చివరికి నక్కల తూములు గుతుక్కు నిరుక్కుపోయింది. ఇక ఇక్కడ నుంచి నేను ఇటులాగా అదటులాగా అరే లాగి పీకి ఒక్కలాక్కి అదటుపోయి నేనిటొచ్చి ఆ మూసినది మురికిలోంచి మునుక్కుంటూ తేలుకుంటూ గౌలి కూడా గత్తు మీద తేలిన మహారాజ్ మీలాగే చుట్టూ చేరిన జనమంతా అలో నమస్కారం అండి పిట్టల గారు, సలామాలేకుం పిట్టల గారు, చూం చూం పిట్టల గారు, చీం చీం పిట్టల గారు అని కౌగిలించుకొని వాటేసుకుంటే విడిపించుకొని వచ్చేసరికి ఇయ్యాలైంది మహారాజ్. మనకు తెలియని దేశం లేదు, మనకు తెలియనోడు ఏ దేశం లేడు. థాయిలాండ్ లో తమ్ముడు ఉన్నాడు, అమెరికాలో అల్లుడు ఉన్నాడు, కాన్సూర్ లో కోడలుంది, బంగ్లాదేశంలో భార్య ఉంది, బ్రిటన్ లో బిడ్డలున్నారు, భారతదేశంలో మనం ఉన్నాం. అసలు మనం లేనిదెక్కడని అన్ని దేశాలు తిరిగాం, అన్ని భాషలు వచ్చు, తెలుగు భాష, ఉర్దూ భాష, ఇంగ్లీషు భాష, మలయాళీ భాష, మరాఠీ భాష, తమిళ భాష, ఒరియా భాష, రష్యా భాష, చైనా భాష, ఫ్రెంచ్ భాష, లంచ్ భాష భాషలు మాట్లాడేసరికి చుట్టూ చేరిన విలేకరులంతా ఉబ్బి తబ్బి అయిపోయారు, ఉక్కిరి బిక్కిరైపోయారు. ఫోటోగ్రఫీ తీసి ఆటోగ్రాఫ్ అడిగారు. ఈ ఫోటోగ్రాఫ్లు ఈ ఆటోగ్రాఫ్లు అన్ని భాషలలో అన్ని దేశాలలో చాలేటట్లు ఏలు ముద్రేసి గట్టిగా ఒత్తేసా. ఈ మధ్య ఎన్నికలు వస్తే ప్రపంచంలో అదేదో పెద్ద పదవి బాగా చదివిన వాడు కావాలని చెప్పి పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో ఎంపీలంతా నా చుట్టూ చేరి ఈ ప్రపంచంలో నీ అంత గొప్పగా చదివిన మనగాడు లేడని నిలబడమన్నారు. ఇంతమంది పెద్దలు చెప్పినాక నిలబడకపోతే బాగోదని నిలబడ్డాను. భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, మధ్యలో వేలాడదీశారు దిష్టి బొమ్మలాగా. తీరా ఎన్నికలైనాక మన వాక్స్ లో ఓట్లేవు ఎందాన్ని ఎంక్వైరీ పెట్టేస్తే తేలిందేంత ఆకాశంలోకి ఎగిరిపోయి విమానం లాగా రైమని ఎగురుతుంటే ఇలాగైతే లాభం లేదని చెక్కు చెదరకుండా ఉంటాయని చెట్ల కింద బళ్ళు పెట్టించిన మహారాజ్. తుర్రో తుర్రో నేను వెళ్ళిపోతాను.
1: విన్నారు కదా పిట్టల దొర ఏకపాత్ర. ఇంతవరకు మీరు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రేగళ్ల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంల సమయం 1:10కు వస్తుంది. మరికు దక్షిణాన ప్రాంతీయ వార్తలు అనంతరం 1:20కు వనితాలోకం. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలంగాణ హుషారమణి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సోమవారం కృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాన్ని ఖరారు చేసింది. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.

ఎప్పుడు పోకున్నప్పుడు ఈ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుత విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని ఉపరాష్టపతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందన్నారు. ఈనాడు జెన్జెడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను సృష్టిస్తున్నారని మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘనత సాధించిన తొలిదేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. రాష్ట ప్రభుత్వ జోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాన్ని ఖరారు చేసింది. ఒక విడత చికిత్సకు 3 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. అయితే వైద్య ఖర్చులు ఈ పరిమితిని దాటినప్పటికీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి క్యాష్లెస్ వైద్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. పథకం కోసం ఉద్యోగుల మూలవేతనం నుంచి 1.5% మినహాయిస్తారు. సమాన వంతు గ్రాంట్ను ప్రభుత్వం జమ చేస్తుంది. ప్యాకేజీలో చేర్చిన మందులు, వినియోగ వస్తువులు, పరీక్షలు, ఇంప్లాంట్లు, వైద్య సేవలు, ఫాలోఅప్ చికిత్సకు ఫీజు వసూలు చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే బ్లాక్లిస్ట్ లో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలని బోర్లు జరుగుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యా ప్రమాణాల పెంపును పూర్తిగా విస్మరించిందని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రిని నిరాకరించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్టాల అభివృద్ది, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు మద్దతివ్వాలని కాంగ్రెస్ అమెరికా విభాగం కోరింది. తెలంగాణ అభివృద్ది కోసం విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు అర్దరాత్రి నుంచి ఆటోలు క్యాబ్లు స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రైవేటు రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీ అమలు కాలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెరిగిన ఇంధనం ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలను తక్షణమే నిషేధించి ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ తీసుకురావాలని కోరారు. ఈ బంద్ కారణంగా రాష్ట వ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల యూనియన్ బంద్ పిలుపు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ, మరోవైపు ఉచిత బస్సు సౌకర్యాల కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రేపటి నుంచి నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్య నగర్ లో నిన్న మధ్యాహ్నం 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడంలో విఫలమైనందుకు మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను విధుల నుండి తప్పిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ పై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శిథిలాలకి ఇంకా ఎవరన్నా చిక్కుకున్నారనే మూలాల అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు పడడంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ను హైదరాబాద్ కూల్చివేసింది. హైదరాబాద్ గుడి మల్కాపూర్లో ఉన్న ఒక గోదాంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొబైల్ ఖానాల వద్ద ఉన్న ఫర్నిచర్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని ఇతర గోదాంలో ఒక మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతులు కొత్త యాప్లోనే ఎరువులు బుక్ చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో కోరారు. ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్స్ సేల్ పేరుతో యాప్ ద్వారా ఆధార్ లేదా రైతు రిజిస్టేషన్ ఐడి నెంబర్ ఉపయోగించి ఎరువులు బుక్ చేసుకోవాలన్నారు. రిజిస్టేషన్ పూర్తిగా రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతు రిజిస్టేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంతో పాటుగా సెలవు రోజు కావడంతో ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట క్రీడా పోటీలకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాంభాస్ ఒక ప్రకటనలో కోరారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ తదితర 19 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యం, ఉత్సాహం గల ప్రభుత్వ ఉద్యోగులైన క్రీడాకారులు జిల్లా సమీకృత కార్యాలయంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఈ నెల 24వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫోన్ పే, అపరల్ పార్క్ ఉపాధి అవకాశాలను వివరించారు. కలెక్టరేట్ లోని ఉపాధి కల్పన ఆఫీసులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాష్టానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఈరోజు ఆకాశం మేఘావృతమై రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. కాగా కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టంలోని అత్యధికంగా ఆసిఫాబాద్ కెరమేరలో నిన్న 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఉదయం వరకు 31.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సిర్పూర్ టీలో 58.6 మిల్లీమీటర్లు, చింతల మానపల్లిలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని జిల్లాలు చేపడుతున్నారు. భారత శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్

సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో గెలుచుకున్న భారత జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్టంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనకు ప్రతిపక్షాలు కావాలని బుర్ర జరుగుతున్నాయని ఎంపీ చామలకి ఎంకుమారెడ్డి విమర్శించారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఈరోజు కార్యక్రమంలో మనతో ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ గారు ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమానికి మేడం కి స్వాగతం.
2: నమస్తే అండి.
1: అలాగే మా స్టూడియోకి కూడా మీరు వెల్కమ్ మేడం.
2: ధన్యవాదాలు
1: మేడం. మరి గిరిజన సాహిత్యం గురించి వర్క్ చేస్తున్నారు, అలాగే ఎంతో మంది పిల్లల్ని సాహిత్యము సంస్కృతి మర్చిపోకుండా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంతో కృషి చేస్తున్నారు మేడం. మరి ముందుగా మీ చిన్నతనం గురించి తెలుసుకోవాలి అనుంది. మీరు ఎక్కడ చదువుకున్నారు?
2: మాది మారుమూల గ్రామము, నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర భల్లునాయక్ తండ. మిర్యాలగూడకి ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ తండలో పుట్టుకెళ్ళాను నేను. ప్రాథమిక పాఠశాల అక్కడే, 1-5 వరకు అక్కడే చదువుకున్నాను, ఖాన్గీ బడిలో. గవర్నమెంట్ స్కూల్ లేదు మా దగ్గర, అందుకని ఇంకా ఒక టీచర్ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట.
1: సింగిల్ టీచర్స్?

0: కమ్యూనిటీని వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ లేదు కదా. అంటే నేను పుట్టకముందు ఉండేది మా తిరుణాలో, కానీ తర్వాత తర్వాత అది వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది. ఇక మా కోసం స్కూల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మా అన్నయ్యని, మా అక్క కూతుర్ని, మా చెల్లిని అందరికీ ఇంకేసరి అప్పుడు ఖాంగీబడ్లో జాయిన్ చేశారనమాట.
1: మేడం, మరి అప్పట్లో విద్య పట్ల చాలా అంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని కమ్యూనిటీ లెవెల్లో అలాగా ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
0: అవును, అసలు విద్య పట్ల మా నాన్నకి చాలా అవగాహన ఉండేది, ఇంట్రెస్ట్ కూడా ఉండేది. అందుకని మా నాన్నగారు బతుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ని తీసుకొచ్చారు మా తండ్రిలోకి. ఒక 7-8 తండాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినాం అనమాట, అక్కడ స్కూల్ లేకుండే.
1: ఓకే మేడం, మరి చిన్నప్పుడు చదువుకోవడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించడం అది ఇంకొక టాస్క్. మరి మీ చిన్నప్పుడు మీ చదువు పట్ల ప్రోత్సాహం కుటుంబం తరపు నుంచి ఎలా ఉండేది? మీరు ఇప్పుడే చెప్పారు మీ తండ్రి గారి గురించి.
0: అంటే నాకు చిన్నతనంలోనే ఉంటే నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాన్నగారు పోయారు.

0: డబ్బులు వస్తాయి, వాళ్ళ బతుకు నడుస్తుంది, బతుకు జీవనం. అట్లా ఆలోచించేవాళ్ళు చాలా మంది. నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా ఆడపిల్లల్ని పంపించలేదు. మొట్టమొదటిసారిగా మేము వెళ్ళామనుకోండి,
1: ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు. రిలీజియన్లకి మామూలుగా వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష వేరుంటుంది. స్కూల్లో టీచర్లు వచ్చినప్పుడు టీచర్లకి ఈ భాష అర్థం కాదు, టీచర్లు మాట్లాడే భాషలో ఎడ్యుకేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కానీ లెసన్లు చెప్తున్నప్పుడు కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉండేదా?
0: చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ తెలంగాణలో వాళ్ళ గిరిజన సమూహం తప్ప ఇంకా వేరే కులాల వాళ్ళు, బంజారేతరులు, గిరిజనేతరులు ఉండరు. అట్లాంటప్పుడు ఇతర భాషలు వచ్చే అవకాశమే లేదు. అయితే ఆ టీచర్స్ ఎట్లా కమ్యూనికేట్ చేసేవాళ్ళు అంటే, వాళ్ళు కూడా మా భాష నేర్చుకున్నారు, బంజార భాషనే. మా అదృష్టం అనుకోవాలి, నేను భాషని నేర్చుకొని వాళ్ళు భాషలో బోధించేవాళ్ళు.
1: ఓకే.

0: మేడం, మరి బాల్యం అంటే చదువు సంధ్యలోకి ఎప్పుడైతే ఆట పాటలు, ఫ్రెండ్స్, చిన్న చిన్న చిలిపి పనులు అలాంటివి చాలా ఉంటాయి. మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు చేసిన ఎంజాయ్మెంట్ ఏమన్నా గుర్తుందా మీకు?
1: చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి మధుర జ్ఞాపకాలు. అవన్నీ కూడా నేను 1వ తరగతి 2వ తరగతి వరకు ఆ తండాలోనే ఉండి చదువుకున్నాను. కానీ 3-4 తరగతులు వేరే తండాకు వెళ్ళాను. అదొక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తండాకి రోడ్డు రవాణా సౌకర్యం లేదు. అంటే వ్యవసాయ భూములు, మడికట్లు ఉంటాయి కదా, వాటి మీద నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట స్కూల్కి.

0: నుంచి దూకి లోపల నుంచి మట్టి కూడా బయటకు తీసుకొచ్చేదాన్ని అనమాట. అంత లోతుగా వెళ్ళి ఇట్లాంటివన్నీ చాలా చేసేవాళ్ళం. ఇంత పండ్లు కోసుకొని రావడము, నేరేడు పండ్లు, చింతకాయలు చెట్లెక్కి అవి కోయడము, ఇట్లాంటివి చాలా పనులు. అంటే ఆటలు పాటలు ఇవన్నీ ఆనందమే వేరు.
1: ఇంకా చెప్పాలంటే మేడం, బాల్యం ఎలా ఉండాలో అలా ఉండేది
0: నిజం. నిజం.
1: ఇప్పుడు మీ పై చదువుల గురించి మాట్లాడుకోవాలి అంటే మీ వివాహం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మీ వివాహం ఎలా జరిగింది, ఆ తర్వాత మీరు చదువు ఎలా కొనసాగించారు?
0: వివాహం అంటే ఉన్న ఈ 7-8 తరగతి నుంచి వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా ప్రాంతాలలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ మా కమ్యూనిటీలలో. అయితే ఆ పెళ్లి గురించి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చా, 10th దాకా లాక్కొని వచ్చిన. ఆ తర్వాత ఇక తప్పలేదు, అప్పుడే 10th లో ఉన్నప్పుడే మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి వివాహం చేసుకున్నాం. అంటే అప్పటికి ఎందుకు అని అంటే మా తండాలో ఉన్న పిల్లలు నాకంటే చిన్నవాళ్ళ పెళ్ళిళ్ళయి, పిల్లలు కూడా అనమాట. ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఏం పని అంటారు, మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, ఇంకా చేయరా అని అందరూ అడగడం. ఇక అమ్మకు కూడా

రోజుల నుంచి పోస్ట్ పోన్ చేసి వచ్చాను కదా. ఈయనకు చదువు అంటే చాలా శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మరి ఆయన కాదనడం ఎందుకని మా వారితోనే ఒక మాట తీసుకున్నారన్నమాట. నాయన

అయితే నేను చదువును కొనసాగించు అని చెప్పేసి మా దగ్గర నుంచి మాట తీసుకున్నారు అమ్మ. అంటే ఆయన సరే అని ఆయన అనడం, ఒప్పుకోవడము, తప్పకుండా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చదివిస్తాను అని అమ్మకు ఆయన మాట ఇవ్వడము. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఇక మళ్ళీ చదువు కొనసాగడం జరిగింది.

0: చేయడము, ఇక్కడ నుంచి ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి డిగ్రీలో జాయిన్ అవ్వడము, ఇదంతా జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మ జన్మనిస్తే ఓపెన్ యూనివర్సిటీ పునర్జన్మనిచ్చింది. అసలు నేను చదువుకోగలనా, ఇంటర్తో ఆపేసిన దాన్ని, ఇంకేముంది, నేను పిల్లలు పుట్టిన తర్వాత రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళలేను, ఎగ్జామ్స్ రాయలేను, ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చేసుకుంటూ అని నేను చాలా బాధపడ్డాను. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందని తెలిసిన తర్వాత నాకు కొంచెం ప్రాణం లేసి వచ్చింది అనమాట. అట్లా డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక వెనక తిరిగి చూడలేదు. బీఈడీ, ఎంఏ తెలుగు, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి ఇవన్నీ పూర్తి చేశాను.
1: మేడం, మీరు ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే చాలా మంది కెరీర్ ఇంపార్టెంట్, ముందు కెరీర్ అంతా కరెక్ట్ గా చూసుకుని ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. అంటే మనం బయలాజికల్ క్లాక్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ మీకు పెళ్లి ఎక్కడ అడ్డు రాలేదు?
0: రాలేదు.
1: పిల్లల్ని పెంచుకుంటూ కూడా మీరు పిహెచ్డి చేసే, టుడే యూఆర్ ఎ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, వేలంత సర్వీస్ మీకు ఇంకా ఉంది. అంటే మీకు అది అడ్వాంటేజ్ అయిందని నాకు అనిపిస్తుంది. తొందరగా పిల్లలు పుట్టి వాళ్ళని సెటిల్. మీరేమంటారు మేడం దీని గురించి?
0: అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి. నిజంగా నాది మరీ చిన్నతనంలోనే బాల్యవ్యమే అనొచ్చు. 18 తర్వాత చేసుంటే బాగుండేది, కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అయితే బాగుండేది. ఏదన్నా నాకు ఒక లక్ష్యం ఉండేది, నేను ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ, నా కళ ఏంటంటే నేను డాక్టర్ కావాలని, అది కూడా కాలేకపోయినాను కదా అని ఒక బొమ్మ ఉండేది. అదే డిగ్రీ తర్వాత అయితే మనం కొంచెం అన్నిటి మీద అవగాహన ఉంది, సరే సొంతగా మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అని ఆ ఆలోచన వేరే ఉండేది. ఇప్పుడు ఇక్కడ మా వారు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రకంగా, అదే తర్వాత అయి ఉంటే నేను ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది నా సొంత నిర్ణయాలతో ఉండేది.
1: మరి గిరిజన సంస్కృతిని మీరు చాలా దగ్గరగా చూశారు, అలాగే ఒక్కొక్క అధ్యయనం లాగా కూడా చేశారు కదా. సో ఇప్పుడు గిరిజన సంస్కృతి మీ చిన్నప్పుడు లేదా మీ తల్లిదండ్రుల సమయంలో ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్, పుట్టుక నుంచి, పుట్టుక, ప్యూబర్టీ, పెళ్లి, అప్పవిందలు, మళ్ళీ పిల్లలు పుట్టడము, ఇంటికి వెళ్ళి రావడం, కూరగాయలు పండించడం, ఇవన్నీ కూడా ఒక ఉత్సవంగా జరిగేవి.
0: అవును.
1: మరి అప్పటికి ఇప్పటికి తేడాలు ఎలా వచ్చాయంటారు సంస్కృతిలో?
0: అంటే మార్పు చాలా వచ్చింది. పూర్వం ఎట్లా అని అంటే పుట్టుక నుంచి పుట్టుక వరకు ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము పుట్టిన వాతావరణం అదంతా వేరు. అంటే మా ఇళ్ళలో, బంజారా ఇళ్ళలో ఎట్లా అంటే వాళ్ళ సంస్కృతిలో వివాహం చాలా అంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళు.

0: ఇవన్నీ కూడా ఆ సమయంలో నేర్పించారు.
1: ఇవన్నీ పాటల రూపంలో ఉండేవి.
0: నిజం, అది పాటల రూపంలో ఆ భావలో అని ఒక విలాపం ఉంటుంది అనమాట. దాని ద్వారా ఆ అమ్మాయికి చెప్తారు, అది రాగయుక్తంగా భావయుక్తంగా ఆ భావాన్ని వ్యక్తీకరిస్తారనమాట. ఆ అమ్మాయి దాన్ని నేర్చుకుని ఆమె కూడా తర్వాత తన కుటుంబాన్ని ఆ విధంగా చూసుకుంటుంది.
1: అది పాట రూపంలో ఉండడం వల్ల రిజిస్టర్ అయిపోతుంది అమ్మాయి
0: అంటే
1: అలాగే ఉండాలి.
0: ఆమె అందరితో ఎట్లా మెలగాలే విషయాలే కాకుండా ఆమె చిన్నప్పటి నుంచి వివాహం అయ్యే వరకు ఆమె జరిగిన అన్ని పరిణామాలు ఉంటాయి కదా, ఆమె ఎంత ఆనందంగా ఉంది, ఎంత కష్టపడింది, ఆమె వల్ల తల్లిదండ్రులకు ఎంత సుఖం ఏర్పడింది, వాళ్ళ వల్ల ఈమెకి ఏమన్నా సుఖ సంతోషాలు కలిగాయా, అవన్నీ పాట రూపంలో చెప్పుకుంటారు. అవి నిజంగా ఏ చాలా విలక్షణమైందండి వీళ్ళ సంస్కృతి.
1: ఇప్పుడు అది అంటే కొంత అయితే చెప్పొచ్చు తగ్గుతుంది అవి, కానీ అవి బ్రతుకుతాయంటారా ఈ సంస్కృతులు ఈ పాటలు కానివ్వండి, అసలు లాంగ్వేజ్
0: చెప్పేస్తే అంటే గిరిజనులకు అందరికి అంటే భాష ఉంది, అందరికీ భాష ఉంటది మానవ జాతికి, కానీ అన్ని భాషలకు లిపి ఉండదు. ముఖ్యంగా గిరిజన జాతులకు లిపి అనేది లేదు, వాళ్ళు అంత మౌఖికంగానే నోటి మాటని అంటే సాహిత్యాన్ని వాళ్ళు మొత్తం నోటి ద్వారానే ముఖ్య సరస్వతి అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ సాహిత్య సంపద ఉన్నా కూడా దాన్ని ఎవరు రాసి పెట్టలేదు, లిఖితం చేయలేదు, అది ఒకరి ద్వారా ఒకరికి అట్లా వ్యాపిస్తూ వచ్చింది. అయితే ఈ వీళ్ళ భాష అంటే గిరిజనుల భాషకి అన్ని భాషలకు ఇప్పుడు ఈ మధ్య గోండి భాషకి లిపి కనుగొన్నారు అంటున్నారు, కానీ అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. బంజారా భాషకు కూడా అంతే, ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే వీళ్ళ సాహిత్యం అన్ని ఇప్పుడు గిరిజనేతరులకు ఎంత సాహిత్యం ఉందో అంత సాహిత్య సంపద వీళ్ళకుంది. ఆ సాహిత్యం మొత్తం ఇప్పుడు ఆడేటప్పుడు పాడేటప్పుడు పెళ్లిలప్పుడు పండగలప్పుడు పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు జాతరలప్పుడు కథలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, పొడుపు కథలు ఉన్నాయి, గేయగాథలు ఉన్నాయి, వీరగాథలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక అర్ధ శతాబ్ది నుంచి గిరిజనుల సాహిత్యం మీద పరిశోధన జరుగుతుంది, అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతవరకు నా పరిశోధన గ్రంథాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొంచెం ఇలా సాహిత్యంలోని అందచందాలు బయలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. అంటే వీళ్ళ సాహిత్యం ఇది, వాళ్ళ పెళ్లిళ్ళు ఈ విధంగా ఉంటాయా, వీళ్ళ పండుగలు అంతకుముందు తెలియకపోయేది ఎవరికి.
1: థ్యాంక్స్ టు టెక్నాలజీ అనిపిస్తుంది ఇప్పుడు. అలాగే తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు.
0: అంటే మీరేమన్నారు వీళ్ళ సాహిత్యం బతుకుతుందా, వీళ్ళ భాష బతుకుతుందా అంటే భాష బతుకుతుంది, ఎందుకంటే భాష పోతే జాతి నశిస్తుంది. మన అస్తిత్వం భాషని కాబట్టి వీళ్ళు ఎక్కడన్నా పట్టణాల్లో స్థిరపడిన వాళ్ళు భాషను మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలకు భాషను కూడా నేర్పిస్తున్నారు, కాబట్టి భాష బతికే ఉంది, ఇంకా ఉంటుందని కూడా నా ఆశ. తర్వాత సాహిత్యం అంటారా, తండాకి వెళ్తే సాహిత్యం లభిస్తుంది.
1: ఓకే,
0: నా పరిశోధన బంజారా సాహిత్యమే. నేను
1: అందాల సైజ్ కూడా తగ్గిపోతుంది కదా మేడం.
0: అవును, అందరూ
1: చేస్తున్నారు
0: వాళ్ళ
1: చదువు భాషని సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక అడ్డంకి అవ్వకూడదేమో.
0: లేదు, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బతుకమ్మని చూసుకోండి మీరు, ఒకప్పుడు మనం పల్లెల్లో బతుకమ్మ ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు పట్టణాలలో కూడా ఆడుతున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక కూడా అపార్ట్మెంట్లలో కూడా ఆడుతున్నారు, నిమజ్జనం చేస్తున్నారు. ఆ విధంగా బంజారాలు కూడా వాళ్ళ తీజ్ పండుగ, శీత్యా భవాని, తుల్జా భవాని పండుగలు, దసరా పండుగ, వీళ్ళకి ప్రత్యేకమైన హోలీ పండుగ, ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు చాలా అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళకు కూడా, అరే మా భాషని మా కల్చర్ని మనం బతికించుకోవాలి అనే సంకల్పం కూడా.

0: వింటున్నాము చూస్తున్నాము.
1: ఇక్కడ మీరు విద్యార్థులతో చాలా దగ్గరగా పనిచేస్తున్నారు కదా మేడం. సో స్టూడెంట్స్ పల్స్ మీకు బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళని చూస్తేనే మనకి ఫ్యూచర్ ఏంటో కనపడిపోద్ది.
0: అవును,
1: వాళ్ళని బట్టి మీరు ఏం చెప్తారు మేడం?
0: ప్రత్యేకంగా గిరిజనుల గురించి చెప్తే వాళ్ళ ప్రాంతాలకు వెళ్లి పరిశోధన చేయడం చాలా కష్టమయ్యేది. పూర్వం గిడుగు రామమూర్తి గారు సవర జాతి మీద పరిశోధన చేశారు. ఆ తర్వాత హైమండ్ ఆర్ఫ్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ గుండుల మీద పరిశోధన చేసిన వాళ్ళు, అట్లా చాలా మంది పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గిడుగు రామమూర్తి ఎట్లా, ఇప్పుడు వాళ్ళ భాష మనకు రాదు, గిరిజన భాష మన భాష వాళ్ళకి రాదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. గిడుగు రామమూర్తి గారు ఏం చేశారంటే ఆయనకు ఆసక్తితో ఈ ట్రైబల్స్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల్లోకి గూడాల్లోకి వెళ్లి వాళ్లతోనే సహజీవనం చేసి, ఆయన పంతులు టీచర్ అనమాట, పరిశోధన చేసి నిఘంటువును ఒకటి తయారు చేశారు. ఆ తర్వాత వాళ్ళ కథల్ని సేకరించి ఇవన్నీ కూడా పరిశోధన చేశారు. ఎట్లా పరిశోధన చేశారు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు?
1: అంతే మేడం, కమ్యూనికేషన్ ఇస్ ద కీ కదా. భాష తెలిసి ఉండాలి,
0: తెలిసి ఉండాలి. కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద, కష్టమైన ఇష్టంగా చేశాడు కాబట్టి పరిశోధన చేసి బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు అప్పుడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు చాలా మంది అంటే గిరిజనేతరులు కూడా పరిశోధన చేస్తున్నారు.
1: దీనికి ఒక లింక్ నేను చెప్తాను మేడం, అది కరెక్ట్ కాదో మీరు నన్ను కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని పరిశోధన చేసి అసలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనకి లాంజివిటీ ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతాము, ఇవన్నీ పరిశోధన చేసి చేసి చేసి సస్టైనబుల్ లివింగ్ అంటున్నారు. సస్టైనబుల్ లివింగ్ అంటే ఫలానా ఫుడ్ తినాలి, ఇవి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి. ఒక్కసారి ఆలోచిస్తే అసలు మన బేసిక్సే అవి కదా అనిపిస్తుంది. ఇప్పుడు గిరిజన సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన శైలి కానివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు క్రమేణా మారుతూ వచ్చాయి. కానీ ఈ రోజు చెప్తున్న సస్టైనబుల్ లివింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అదే అనిపిస్తుంది.
0: అవునంటారు 100% అవును. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తిన్న ఆహారం కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళంతా ప్రకృతి వడిలో స్వేచ్ఛగా ఉన్నారు. ఇంకొకటి, వైద్య విధానం ప్రపంచానికి నేర్పించిందే ఆదివాసులు, మూలవాసులు, గిరిజనులు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆకు తింటే మంచిదా కాదా, దీంట్లో విషం ఉందా, ఔషధ గుణాలు ఉన్నాయా, అన్ని ప్రయోగాలు చేసి మనకు అందించారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకు ప్రకృతిలో ఉండడం వల్ల కందమూలాలు, ఆకులు, ఆలములు తప్ప ఏమి లభించేవి కావు కదా. అందుకని అవి తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మొన్న ఒక విపత్కరమైన పరిస్థితి తమ్మింపజేసింది ప్రపంచాన్ని, కరోనా. ఆ కాలంలో వాళ్ళంత స్ట్రాంగ్ మనం లేదు. జొన్న రొట్టెలు తింటారు, అంబలి తాగుతారు వాళ్ళు, ఆకుకూరలే తింటారు.
1: అసలు ఏ ఆకుకూర వల్ల ఏ బెనిఫిట్ ఉంటుందంటుందని అడిగితే అక్కడే తెలుస్తుంది,
0: తెలుస్తుంది. ఆ అడవిలో దొరికే ఆకుకూరలు, ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉన్నది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, పరిశోధనల వల్ల తెలుస్తుంది. కానీ వాళ్ళు పూర్వమే మా పూర్వీకులే తెలుసుకున్నారు, తెలుసుకుని మనకు చెప్పారు కాబట్టి మనం ఫస్ట్ ఎయిడ్ అవుతున్నాం.
1: సో సర్కిల్ లాగా మళ్ళీ అటు రావాల్సిందే చూస్తున్నాం 100%.
0: అంటే వాళ్ళకి తెలుసో తెలియకో అవన్నీ అవలంబించారు, కానీ అందులో శాస్త్రీయత ఉందని తర్వాత తెలిసింది పరిశోధనల వల్ల.
1: మేడం, మరి ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిందే, మీరు గిరిజన తండాలో చదువుకున్నారు, ఆ తర్వాత సిటీకి వచ్చి పై చదువులు డిస్టెన్స్ మోడ్ లో చేశారు, అండ్ ఈ రోజు ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మీరు ఉన్నారు. మరి గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి, సిటీలో చదువుకున్న పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడితే చాలా తారతమ్యాలు ఉంటాయి. దాన్ని అధిగమించడం చాలా అవసరం. ఎందుకంటే మన దేశానికి ఉన్న డెమోగ్రఫీ చూసుకుంటే మనం ఒక 100,000 హార్స్ పవర్ ఇవ్వచ్చు ప్రపంచానికి, కానీ ఎక్కడో ఇది ఒక ఛాలెంజ్ లా ఉండిపోతుంది అనిపిస్తుంది. దీన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు?
0: అంటే సిటీలో ఉన్న పిల్లలకంటే కూడా పల్లెల్లో జీవిస్తున్న వాళ్ళకి, పల్లె నుంచి వచ్చే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనము ఫీడ్ చేస్తూ ఉంటాం పిల్లలకి ప్రతిదీ, అక్కడ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు స్వయంగా అనుభవంతో నేర్చుకుంటారు. అనుభవంతో నేర్చుకుంటూ

0: కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ, లక్ష్యాలు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్దగా లక్ష్యం అనేది ఏమీ ఏర్పాటు చేసుకోరు వాళ్ళు. ఒకదాని తర్వాత క్రమంగా చదువుకుంటూ పోతారు. కానీ వాళ్ళకు ఉంటది, ఎందుకంటే కష్టం సుఖం. బస్సు ఎక్కితే ఇంత కష్టము, బస్సులలో ప్రయాణం చేస్తే ఎంత కష్టము, ఆ తర్వాత డబ్బు సంపాదన ఎంత కష్టము, ఆ విలువ తెలుసు వాళ్ళు. హాలిడేస్ లో కూలీలకు వెళ్తారండి. ఇప్పటికి కూడా మా విద్యార్థులు, మా దగ్గర పరిశోధన చేస్తున్న విద్యార్థులందరూ కరోనా కాలంలో అందరూ కూలీలు చేశారు. రోడ్డు పనులు చేయడం, కరువు పనులు చేయడం, ఇట్లాంటివి చేశారు. అందుకని వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా. కాకపోతే ఏ విషయంలో ఒక న్యూనత భావం మాత్రం ఒకటి ఉంటుంది వాళ్ళకి,
1: నేనేదో తక్కువ, వాళ్ళలా మాట్లాడలేను.
0: అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది వాళ్ళకి.
1: అంటారా
0: కొంచెం భాష మీద మాత్రం వాళ్ళకి అంత పట్టు ఉండక, ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టు ఉండకపోవడం వల్ల వాళ్ళలాగా మేము మాట్లాడలేము అని ఒక న్యూనత భావం తప్ప మిగతా విషయాలలో. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే కదా, నాకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, నా అస్తిత్వాన్ని నేను నిలబెట్టుకోవాలి, నేను పలాని వారి కూతురు, పలాని వారి భార్యని, నేను పలాని వారి కోడల్ని, తర్వాత తల్లిని అని అనిపించుకోకూడదు అనేది, అది ఐడెంటిటీ, అస్తిత్వం అనేది ఉండాలనేది చిన్నప్పటి నుంచే వస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళంతా సెల్ఫ్ మేడ్ కాబట్టి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యూనత భావం ఇప్పుడు ఇప్పుడు పోతుంది. గవర్నమెంట్ స్కూల్స్ వల్ల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి ఇప్పుడు, కాబట్టి అది కూడా మెల్లమెల్లగా పోతుంది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ ని, అంటే ఇది ఏమంటారు, గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అందరికీ అవసరమే. అట్లనే నేను తెలుగుని తక్కువేం చేయట్లేను, మన మాతృభాష ఇంగ్లీష్ కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా రాణిస్తున్నారు. పర్వాలేదు. ఇప్పుడు నేను విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులను చూస్తున్నాను కదా, పుస్తకాల పురుగులు. మీరు అక్కడే చదివామన్నారు కదా ఓయూలోని, మీరు ల్యాండ్స్కేప్ గార్డెన్ ని చూసారా, ఎట్లా ఉంటారు, చెట్టుకొక రక్కుని ఉంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, చైన్ తోని ఆ చెట్టుకి ఆ చైర్ ని కట్టేసి లాక్ చేసి ఉంటుంది. వాళ్ళు పొద్దునే వెళ్ళి మళ్ళీ ఆ లాక్ తీసుకుని ఆ చైర్ ని జరుపుకొని ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అట్లా దృఢమైన విశ్వాసము, సంకల్పము వాళ్ళలో ఉంటుంది.
1: మేడం, చాలా చక్కటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మరోసారి తప్పకుండా మనం కలిసి గిరిజన పండగల గురించి, సంస్కృతి గురించి ఇంకోసారి మన శ్రోతలకి తెలియజేయాలి మేడం. మరి ఈ రోజు కార్యక్రమంలో మీరు మాకు అందించిన మీ విషయాలు, మీరు ఎంతో మంది విద్యార్థులని ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి మా శ్రోతలకి కూడా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. మీరు ఒక ప్రొఫెసర్ గా ఎన్నో బాధ్యతలతో విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఈ రోజు మా శ్రోతలతో ఈ మాట మంతి చేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: మీకు కూడా చాలా కృతజ్ఞతలు నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో నా భావాలను, నా మనసులో ఉన్న మాటను మీతో పంచుకునే విధంగా మీరు నన్ను ఇక్కడికి రప్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోసారి కలుద్దాము. చాలా ముచ్చట్లున్నాయి బంజారాల గురించి, గిరిజన సంస్కృతి గురించి, నా పరిశోధక విద్యార్థుల గురించి. నా దగ్గర దాదాపు 21 మంది పరిశోధన చేశారు వివిధ అంశాల మీద, వాటన్నిటి గురించి చర్చించుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనంజయ్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కార్యక్రమంలో వినబోయే పాట ఘంటసాల పాడిన గుండమ్మ కథ చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బయ్యగూడెం నుంచి ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ కోరుతున్నారు. అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నిమలకొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి. వినండి మీ అందరి కోసం గుండమ్మ కథ చిత్రం నుండి ఈ పాట.

షహేజాదే, సుందరాజ్, రామ్మోహన్, ప్రవీణ్, బాయ్కోరి వినండి. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మ

0: ప్రేక్షకులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్ 7989701585. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు ఉత్తరం ద్వారా కోరుకున్న చిత్ర గీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత చైతన్య, ప్రణయ్, వరుణ్, గీతిక, భాస్కర్, జ్యోతి, సుజాత, అన్నపూర్ణ, భవానీ, దుర్గమ్మ, ఈశ్వరి, ఇంద్రమ్మ, కళావతి, మహేశ్వరి, నాగమణి, పద్మావతి, సీతమ్మ, రాజేష్, వీళ్ళంతా హైదరాబాద్ కూకట్పల్లి నుండి కోరుతున్నారు. చిత్రం పేరు అందాల రాముడు. చిత్రం నుండి చిత్ర అనిపించిన పాట. ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ నుండి గరిపేట్ నుంచి నర్సింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు. వినండి మీ అందరి కోసం అందాల రాముడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ. ఇంకా నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. వీరంతా కోరుతున్న ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి ఈ పాట.

సూర్యం బజార్ చిత్రం నుండి గంటసాల లీలా పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవపురం నుండి గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవి, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, స్వరూప, నాగమ్మ, జూపల్లి పుల్లారావు, నాగమణి. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఇల్లందు కరెంటాఫీస్ బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, కావేరి, ఆక్రు వినండి మీకోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, కొర్సు దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, స్వప్న, చైతన్య, ధర్ణి వీరంతా కోరుతున్న పాట రాజా చిత్రం నుండి ఈ పాట.

కిన్నెరలారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలున్నాయంటే
2: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి చూసుకోండి.
3: ఈ బానిస బాగున్నాడు. ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పూర్తిగా ఉండి ఏమీ బాగాలేదు.
4: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు. ముఖ్యంగా ఆ నీలికరుల పడితే బాగుంది, చాలా అందంగా ఉంది.
3: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవనంలో ఉంది.
2: చూశారా పౌరులారా, బాగా చూశారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది. ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోబోయే అదృష్టవంతులెవరో? రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కాషపాణాలు,
5: 200,
6: 300,
5: 400,
2: 500 కాషపాణాలు పాడండి ప్రజలారా, పాడండి. వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
5: 700, 800,
6: 900.
2: ఓహో 900 కాషపాణాలు, 900 కాషపాణాలు పాడండి పౌరులారా. 900 కాషపాణాలు, ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్లీ దొరకదు. పాడండి ఆలోచించకండి. 900 కాషపాణాలు, 900 కాషపాణాలు ఒకటోసారి, 900 కాషపాణాలు రెండోసారి, 900 కాషపాణాలు
7: 1000 కాషపాణాలు,
2: 1000 కాషపాణాలు, 1000 కాషపాణాలు, 1000 కాషపాణాలు ఒకటోసారి, 1000 కాషపాణాలు, 1000 కాషపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా? సరే 1000 కాషపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు. 1000 కాషపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
7: అమిత్తుడు.
2: చక్కటి పేరు. మీ వృత్తి?
7: రత్నాల వ్యాపారం.
2: ఓ అందుకే సాహసించి 1000 కాషపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది.
8: అయ్యా
2: వెయ్యి కాషపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
7: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను.

0: నా గృహంలో ఇప్పటికే చాలా మంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్లిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కాశ్యపణాలు ఇచ్చి పంపుతాను.
1: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కాశ్యపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
0: రండి
1: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాశ్యపణాలు. 100 కాశ్యపణాలు.
2: 200.
1: 200 కాశ్యపణాలు. 200 కాశ్యపణాలు.
2: 300.
1: 300 కాశ్యపణాలు. రండి పాడండి. 300 కాశ్యపణాలు. 300 కాశ్యపణాలు.

0: నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల నీకెలాంటి ప్రయోజనం లేదు.
0: నువ్వెందుకు నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు? నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడు వద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిత్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అదరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను. దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి.

0: వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ మానేసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళ అప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్థానికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నం ఏమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపెట్టలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: ఈ వలయాకార రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలే ఉంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుకలా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అడకవే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని నీ ఆనందం కోసం నా మెడలో ధరింపు చేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువుని ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారు?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించడం గాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన, ఆ భావనే నన్ను పరితాపానికి గురి చేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిగా వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే. దేవసేన, నిన్నే నువ్వాకు శాలి. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏమీ లేదు. నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలలో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలు అయిందాన్ని. నా దగ్గరే దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధ్వనిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీవు ఎధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
2: సరే, నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్లి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేన.
1: ఏమిటి నాన్నగారు?
0: ఎక్కడికి బయలుదేరావు? స్నేహితురాలతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా.
1: అది కాదు నాన్నగారు, మరి అసలేమైందంటే,
0: నువ్వు చిరిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసు.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినామరేం కాదులే గానీ, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా ఇసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, తెచ్చి పిల్ల ప్రతి దానికి చిరాక.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారొచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తారా అన్న సందిగ్ధావస్థ.

0: చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు, అది నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకులంలో కొత్త వాళ్ళ పదవులు నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కదా నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్లాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక్కడ నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడే రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే. నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే. ఇది అన్యాయం నాన్న.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించక నీకెదురుకి వెళ్ళు.
0: నాన్న
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే. పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనం అంగీకరిస్తుంది? తెల్లవారితో పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్లు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు పేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త పూరటి చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఏదైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. కొన్ని తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో, ఆ కొండ ముచ్చి గారికి ఆలయం కావాల్సి వస్తుంది. వాడికి ఆలయం కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే మేలు.

రాత్రి అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కూలను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి.

0: కూటి పెట్టు, జాగ్రత్తగా వ్యవహరించి చేయి చెప్పించుకో.
1: యువతి, భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీరుడను. పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంట పెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్లి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంట పెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే, నా మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
2: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
1: నీ నామధేయం?
2: దేవసేన.
1: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
2: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
1: మరి ఏం చేయదలిచావు?
2: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
1: ఎక్కడికి వెళతావు?
2: ఏమో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
1: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పురుగులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇంతే. అంతేకాక భయంకరమైన విష సర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరి కొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకుని ఈ అరణ్య ప్రాంతం వీలి ఏదైనా మరో గ్రామానికి చేరావనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
2: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
1: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలా మంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి అనుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
2: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
1: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నిన్ను నీ తండ్రి కడక తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
2: వస్తాను.
1: పద మరి.
2: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంత పాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలా మంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్థాన్ని ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో

0: అదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు, అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడైంది, తెరిచాను. మీరు కనిపించారు. అదేంటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో గలయిచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్థాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్థాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్థాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలా మంది ఆడ మగ వ్యక్తులు అనిపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపజేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: దుర్మార్గుడా, నీ మాయ మాటల వెనుక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనుక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోళ చేయకు, నా వాచి తీర్చు.
0: దేవసేన కట్టెల్లో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదనాయన? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వాడు రా, చెప్పేది నీకే. రా,
0: దగ్గరకు వచ్చావు, మర్యాద తప్పదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసిన మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా, అయితే నేనే వస్తాను. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. నిన్ను తన్నితీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే. నువ్వు లెక్క రావేన్న మదన మంజరి. నా మరణ స్థానం పైనే నీ మోకాలతో కుమ్ముతావా?

0: చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను.
1: నన్ను కొడతావురా?
0: నువ్వు నన్ను తన

0: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
1: నేను వలసిన ప్రియుడు నన్ను వంచించి తెచ్చి ఈ అమితం తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
1: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరియైన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
1: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే యజమానిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
1: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు. నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
1: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద సేవింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
1: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను కప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
1: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గురపు గుర్తో, సూర్యుని గుర్తో, చిన్నల గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: మనల్ని యజమాని వద్ద నుంచి కొని, అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసుకున్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
0: ఏమిటి కుశాలి?
1: అమిత్రుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు. మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్రుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు. నవ్వు, నవ్వించు. అతన్ని ఆహ్లాదపరచు. నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని వృధాపరుచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్ప.

0: దేవసేనా, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుకుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్లి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు నేనే అతను శిక్షిస్తానని చెప్పి సైనికులను పంపించి అతని సంకడతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించాడట. ఏమిటో దేవసేన, ఒక్కో మారు తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే నేననిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరిక తెచ్చుకోవాలని ఉండదా
1: కుశాలి? స్త్రీకైనా పురుషునికైనా లైంగిక పరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్లే సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీర్ణ ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధుసేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉప పత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లేముంటాయి? మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకునే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: నీకు ఆగ్రహం

0: కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్ది ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు, ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నేనేం చేయమంటావు చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్రుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయమేమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్రుడు ప్రాణాలైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు, చెప్పు. నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనుడు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్రుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్లీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితి వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్రలే.
1: ఎంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి

0: మనలాంటి బానిసందరికి ఈ శుభవార్తే. ముందులే
1: లేచాను. చెప్పు, ఏమిటా శుభవార్త?
0: అమిత్తునితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్లిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్లిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్ర లేపాను. దేవసేన, అమిత్తునిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు! ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్లిపోయారు. గత రెండు రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్ని మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇందాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకుని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు, ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకుని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్లి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్లటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన, వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్లి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: నీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, నీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైన కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: కన్నీరాలిని పదండి, వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
1: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టీవి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ పణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన
1: ప్రేమయుద్ధం చిత్రం నుండి ఈ పాట.

ಸಂತ ಮಾಡಲಿ ಕೃಷ್ಣ ಗೋದಾರಂದು ಏರಿದಷ್ಟು ತುಂಬ ಮಂತ ಹಂಸ.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతలు వింటున్నారు. చక్రం
1: చిత్రం కోసం
0: చక్రీ పాడిన పాట వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. పెద్దరికం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్య చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన పాట వినండి.

శ్రోతలు 100.1 మెగాహెర్స్ పిచ్చితో గీతలు వింటున్నారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. సందీప్ కౌశల్య పాడిన పాట వినండి. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు సీతారాం శాస్త్రి, సంగీతం కోటి.

శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వినండి. సాహిత్యం ఎస్ఏ రాజ్కుమార్, సంగీతం సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. వినండి సూర్యవంశం చిత్రం నుండి ఈ పాట.

మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగలి పడిన పాట వినండి. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగురమణి. కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను సూచించారు. రాష్టంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్తో రేపటి నుంచి 2 రోజుల పాటు నిర్మాణాలు దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట అధ్యకుడు రామ్ చంద్రరావు చెప్పారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పలు ఆలయాలను దర్శించుకున్నారు. బన్సీలాల్ పేటలోని నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలోని పోచమ్మ ముచ్చాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650 జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశా నిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి సంత్ గురు రవిదాస్ వారి జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం పూర్తిగా భజనల ద్వారా చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
0: అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆసిఫ్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోనూ, చింతల్ బస్తీలో పోచమ్మాలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో వారణాసికి చెందిన శ్రీ శ్రీ శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామి వారి పవిత్ర సన్నిధిలో హిందూ సువాసిని మహిళా భక్తుల చేత నిర్వహించిన శ్రీ విద్యా సప్తకోటి మహాకుంకుమార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్పీసీ సొరంగ మార్గం పనులను పూర్తి చేసి శ్రీశైలం నుంచి నేరుగా కృష్ణా జలాన్ని జిల్లాకు తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో 2000 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్ల రూపాయలకు పెరిగిందని, అయినప్పటికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజు నరసింహ అన్నారు. నారాయణఖేడ్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కనిపిస్తోందన్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనే 90% వైద్య చికిత్సలు అందించేలాగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్ డిఆర్టీఓ ఆటో కార్మిక

0: అధ్యకుడు వేముల మారయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్ లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమాపేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు అర్దరాత్రి నుంచి రాష్ట వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెళ్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను పునరుద్ధరించాలని మారయ్య డిమాండ్ చేశారు. రేపు హైదరాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో నిరసన చేపడతామని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలకు చేరాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, అధ్యాపకులకు జీతాలు అందడం లేదని అన్నారు. దీనికి నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 తేదీ నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివియానంద్ అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీస్ వ్యవస్థకు ప్రజలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, మహిళల భద్రత కోసం షీ షటిల్స్, విద్యార్థుల కోసం చైతన్యం వంటి కార్యక్రమాలు నిర్వహించిందని డీజీపీ తెలియజేశారు. దేశంలో సాంకేతికతను, పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు విద్యార్థి దశ నుంచి సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో పలువురు విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాజగోపాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: సైన్స్ పరంగా ప్రతి విద్యా సంవత్సరం ఇన్స్పైర్ లో రాష్ట్రంలోనే మొదటి లేదా 2వ స్థానంలో అనేక ఆవిష్కరణలను సబ్మిట్ చేస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ పర్యటన కూడా సైన్స్ లో విద్యార్థులు వెళ్లడం జరిగింది. నిత్యం అన్ని పాఠశాలలు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి సైన్స్ మేళా, సైన్స్ సెమినార్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్, నేషనల్ బిల్లింగ్ సైన్స్ కాంగ్రెస్ మొదలైన కార్యక్రమాలని చాలా చేపట్టడం జరుగుతోంది.

0: తెలంగాణ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయించామని చెప్పారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 111 దరఖాస్తులు రాగా 95 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోనాల స్పెషల్ వెల్ఫేర్ గురుకులంలో ఈ నెల 25వ తేదీన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారిని జీజే థెరిసా ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. వైవిధ్యమైన పంటలతో లాభదాయక వ్యవసాయం చేయవచ్చునని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉద్యానం సాగుతో వ్యవసాయానికి కొత్త దిశ, శాస్త్రీయ సాగుతో పత్తిలో మెరుగైన దిగుబడులు, కంది సాగుతో తక్కువ పెట్టుబడిలో అదనపు ఆదాయం మొదలైన వాటికి రైతుకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగుస్తుందని పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి దయాకర్ చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పలు ఆలయాలను సందర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్టంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా దృఢ పరిస్థితి వ్యవస్థాయాః నిర్మాణాయ, వైశ్విక ప్రతిభాః ఆకర్షణాయ చ అంతరిక్ష నవోద్యమ సంస్థానేభ్యః ఆగ్రహ కృతః. రాష్ట్రీయ అంతరిక్ష దివసస్య శుభాశయాః చ ప్రేషితాః. బ్రిక్స్ క్రీడా మంత్రిమండలేన బ్రిక్స్ క్రీడా సంయుక్త ఘోషణా సర్వసమ్మత్యా స్వీకృతం. ఋతు విభాగేన అద్య ఛత్తీస్గఢస్య, ఒడిశా రాజ్యస్య, తటీయ ఆంధ్రప్రదేశస్య చ పృథక్ పృథక్ స్థానేషు అతివృష్ట్యై నారంగ వర్ణ పరా సంచేతనా ప్రదత్తా అస్తి. ఇరానదేశేన తెహరాన్ విరుద్ధే అమెరికీయ ఆర్థిక అభియానేన సమ్మిళితుం ప్రతివేశీ రాష్ట్రాణాం చేతితం. అపి చ FIH హాకీ విశ్వచషక క్రీడాయాం భారతీయ మహిళా దళం అద్య రాత్రౌ ఉపాంత్య చక్రీయ స్థానాయ ఆస్ట్రేలియా దళం సమ్ముఖీ కరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉక్తవాన్ యత్ అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమాః ప్రశాసనే స్వవిశ్వాసం ప్రకటితవంతః. అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమ సంస్థానాం ముఖ్య కార్యకారి అధికారిభిః సహ సంవాదావధౌ శ్రీమోదీ తాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్ష క్షేత్రీయం పారితంత్రం నిర్మాతుం ప్రేరితవాన్. అసౌ ఉక్తవాన్ యత్ దేశే అనుకూలం వాతావరణం నిర్మాతవ్యం, యత్ర విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః జనాః అంతరిక్ష క్షేత్రే స్వవృత్తిం భవిష్యం చ నిర్మాతుం భారతం ప్రాథమికతయా గంతవ్య స్థానం ఇతి పశ్యేయుః.
2: दुनिया भर के स्टार्टअप को खोजती हुई भी कौन है इसमें, तो ये जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों को ध्यान देता है, बहुत लोगों को हमें जुड़ना है. हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूं जी पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं.
1: శ్రీమోదీ ఉక్తవాన్ యత్ వ్యయస్య దృష్ట్యా భారతం అత్యంతం ప్రతిస్పర్ధాక్షమం అస్తి, అథ చ అత్ర గుణవత్తాపూర్ణాః ప్రతిభాః సంతి, యాసు సంకట స్వీకరణస్య దృఢా క్షమతా వర్తతే. ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతయోః విశేషతయోః సంయోగేన భారతం వైశ్వికే అంతరిక్ష క్షేత్రే శీఘ్రమేవ శ్రేష్ఠ స్థానం స్థాపయితుం సమర్థమస్తి.
2: నయ క్షేత్రమే సాహస దిఖాయ मेरा एक मंत्र रहा कि जो भी हम निर्णय करें हम उसमें कंसिस्टेंट रहें, बदलाव न करें, ताकि कोई भी रिस्क लेना चाहता है तो उसको भरोसा न

0: अमन्येत। आईआरआईबी संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नैच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति। रक्षामंत्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीय यानानां तथा अन्य सम्बद्ध क्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्। सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्। भारतं भविष्यस्य पोत निर्माण केन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्च गुणवत्ता युक्तानां अनुरक्षण सेवानां आवश्यकता अस्ति इति सः प्रतिपादितवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा तटीय आंध्र प्रदेशानां पृथक पृथक स्थानेषु अतिवृष्टि नारंग वर्ण परा पूर्व संचेतना प्रदत्ता अस्ति। आईएमडी इत्यनेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय तटीय कर्नाटक पूर्वी उत्तर प्रदेश गांगेय पश्चिम बंगाल झारखंडानां पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टि भविष्यति इति पूर्वानुमानं प्रकटितम्। एफआईएच हॉकी विश्व चषक क्रीडायां भारतीय महिला दलं अद्य रात्रौ ऑस्ट्रेलिया दलं सम्मुखी करिष्यति। इति वार्ताः
1: आकाशवाणी हैदराबाद केंद्र।
2: आकाशवाणी కొత్తగూడెం కేంద్రం ప్రసార ముఖ్యాంశాలు ఈ సాయంత్రం 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 జానపద సంగీతం, 7:45 కిరణ్హరి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవి వాసవీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

రేపటి ప్రసార ముఖ్యాంశాలు ఉదయం 6:10 అంజలి భక్తి గీతల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో మిత్ర పురుగులు వాటి ఉపయోగాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 అభివృద్ధి కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో అమెరికాకు వెళ్లాలంటే ఏ వీసా అవసరం ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ శ్యామ్ ప్రసాద్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 శుభాకాంక్షలు ప్రసారమవుతుంది. అనంతరం కినల్హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీతం. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. 3:30 ఏకచిత్రగానం. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలు వింటారు.

ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 6:45 సామూహిక గీతం. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో మధుమేహం ఆరోగ్య నియమాలు పరిచయం, ఇంకా మాదక ద్రవ్యాలను నివారించండి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెలహరి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ. 10:00 పౌరాణిక నాటకం సతీ తులసి చిందు యక్షగానం ప్రసారమవుతుంది. మీరింతవరకు ఈ పూట మరియు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు.

చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమంలో ప్రేమదేశం చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ పాడిన పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. బొమ్మారిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్, కులశేఖర్, అనంత శ్రీరామ్ పాడిన పాట వినండి.

ఈ కార్యక్రమంలో చివరిగా మాస్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుమంగలి పాడిన పాట వినండి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచ వ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 822 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.18 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకునేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి ముల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేళ్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా వేరు గుడిపేలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు

అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్ర చెలక, నల్లరేగడి నేలలు, మురుగు నీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చవుడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకుని తేలికపాటి నేలల్లో 60 మిల్లీమీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో ఆగస్టు 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులలో ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదున్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెన్ని మితాలి 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% EC 400 మిల్లీలీటర్లు లేదా ప్రపాక్వి జాపాఫ్ 10% EC 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తగులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 40 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 20 EC 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్ శాసించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బలాలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడుగు చిగురును తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి
తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా ముచ్చల పురుగు సకాలంలో

0: పెంచడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ బోగుల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి పూత వరకు యాంత్రిక పద్దతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 600 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీత రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: వచ్చారు. యుద్ధంలో గల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతగా చేస్తామని లక్ష్మీనాథ్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ కు కొత్త రకమైన వెలుగు చూడలేదని ఆందోళన చెందాలని తెలుస్తున్నాడని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారతీయుల మొదటి రోజు ఆట ముగిసేస్తున్నాయని ఐదు కట్ల నష్టం అమలు చేస్తుంది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరీర్ కోరుకుంటే భారత్కు రావాలని భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలో వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ సంభాషణ ట్రాన్స్క్రిప్ట్ లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధ నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన ధ్వనించారు. భారత్ ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగంలో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: యంగ్ ఇండియా లిమిటెడ్ కి తోడు ఫోర్జింగ్ ఫ్యాకల్టీ, హై టోపు లెవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఇక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే డైరీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారే ఎక్స్చేంజ్ కి బచత్ హోగీ ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడే సంవత్సరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్

మంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చని రక్షణ మంత్రి తెలియజేశారు. 2045 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్బంగా ప్రశంసించారు. 2045 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్జీసీ కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలో సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్ తో సరిగ్గా సరిపోతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్ లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ల నొప్పుల వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధన సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్ కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనలు తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లేన్ ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్ వాదించారు. అక్టోబర్ 27 ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంటర్ మంతర్ వద్ద ఈ రోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమికూడలను కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత అధ్యక్షుడు 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమాపేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండోది చివరి టెస్టు మ్యాచ్

భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టాన్ని 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడకల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు లో 125 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం 1-0 ఆధిక్యమైంది. ఎఫ్ఐ చాకీ ప్రపంచ కప్ లో భాగంగా ఈ రాత్రి ఆస్టేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్ లో కొనసాగేందుకు భారత ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన కమిటీ స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి మనం పరిగణించేసింది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు జానపద గేయాలు ప్రసారమవుతాయి.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా అంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.
2: తిరగడ తయ్యకుత జిమిత

మధ్యన పూడెండ మధ్యన పూడెండ నా ఊరి రక్తబండ ఆసుకుత్తదండ ఘనమైన పెనుగుండ ఆసుకుత్తదండ ఘనమైన పెనుగుండ.

వానగాలిలేశ నీ వాకిల్ తిప్పుకుని పడితే దాన్ని రెండు వదిలితే దాని మన చెబుతో కొడితే దాన్ని రెండు వదిలితే దాని మన చెబుతో కొడితే ఆహా.

ఎర్రయ్యరనిదంట ఎర్రయ్యరనిదంట ఎం కల్లేసిందనంట అది మొగుని నిడిసిందంట మన ఊరికొచ్చిందంట అది మొగుని నిడిసిందంట మన ఊరికొచ్చిందంట ఆహా కోల్ కోల్ కోలే కోలన్న కోల్ కోలే యా మేల్ మేల్ కోలే యా మేలు కోలన్న ఆహా కోల్ కోల్ కోలే కోలన్న కోల్ కోలే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు జానపద గేయాలు వింటున్నారు.
2: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా, శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

0: మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాస్యం ప్రతి మనిషికి హాయినుసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

బొద్దు మీదకి తీసుకుపోయి తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంజె మాటగాడు ఆరే జీవిడనన్నదే, ఎమ్మ కోడి పంజె మాటగాడు ఆరే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వరకట్నం ఇది మానవ జాతికి పెట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు జానపద గేయాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా ఈ పాఠం.

యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

0: శివణి కొత్త గూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670766.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.

నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరు కోరుతున్న పాట జోడి చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిరణాలహరి శ్రోతలు కోన చిత్ర గీతాలు వింటున్నారు. ఇల్లందు బాటమ్ ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయ్, చోటాపురన్ పాసి, సురజ్లాల్, అంబా, ఎండి షాకీర్, షహజాది, మెహ్రీన్, ప్రవీణ్, జగన్మాత, వీరందరూ కోరుతున్న పాట చిరంజీవి చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య వీరందరూ కోరుతున్న పాట భద్రాచలం చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మొక్కల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, శేఖర్, సుమ, ఘనపాసి, చిన్నపాసి, అక్రు, శంకర్ వీరందరూ కోరుతున్న పాట బ్రహ్మ చిత్రం నుండి ఈ పాట.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 MHz పై కిరణ్ హరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టివంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్స రేఖ, దేవరాజ్, ఊకే నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, రామకృష్ణ, వాణి వీరందరూ కోరుతున్న పాట ఆటగాడు చిత్రం నుండి ఈ పాట.

అగ్గిలే నీ మంట పుట్టిందా పాపమంటుందా రామగంగ అగ్గిలే నీ మంట పుట్టిందా పాపమంటుందా అది ఇక్కడ అని చెప్పడానికి.

పని మనకొకటి.

లోకమంతా తండినట్టుందా చిందినట్టుందా కాదు బయట అందమంతా కందినట్టుందా చిందినట్టుందా అది అల్లవై ఒక జాతరై

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి. మారబోని శ్రీనివాసరావు, పద్మ, ఏ సుధాకర్, లలిత, పి రామ్మూర్తి, స్వరూపరాణి, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, జక్కల నరేష్, హర్షిత, కౌశిక్, వీరందరు కోరుతున్న పాట ఇదా లోకం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట.

సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిదుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, కృష్ణవేణి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, కృష్ణవేణి వీరందరూ కోరుతున్న పాట ధర్మాత్ముడు చిత్రం నుండి ఈ పాట.

అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెద్ద నాగాచారి రత్నం, సతీష్ సుజాత, వీరబ్రహ్మచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవచారి ప్రవీణ్చారి వీరందరూ కోరుతున్న పాట ఆడది గడప దాటితే చిత్రం నుండి ఈ పాట.

వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ కోరుతున్న పాట గోరెంటాకు. చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెలహరి శ్రోతలకు నచ్చిన గీతాలు ఈ కార్యక్రమంలో చివరిగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అన్నమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట గోకులంలో సీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మరింతవరకు కిన్నలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలు సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మధురిమ ఆపాద మధుర గీతలు వింటున్నారు. బుద్ధివంతుడు చిత్రం కోసం సుశీల పాడిన పాట వినండి.

అంతవరకు మధురమ ఆపద మధుర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాలు అఖిల భారత రవి వాసరయ్య సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో మిత్ర పురుగులు వాటి ఉపయోగాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 అభివృద్ధి కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో అమెరికాకు వెళ్లాలంటే ఏ వీసా అవసరం ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వీచికలు. విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ శ్యామ్ ప్రసాద్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 శుభాకాంక్షలు ప్రసారమవుతుంది. అనంతరం కిరణ్లహరి వింటారు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతం. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 పాటల పలకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 5:00 చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు ప్రసారమవుతాయి.

ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:45 సామూహిక గీతం. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు పరిచయం, ఇంకా మాదక ద్రవ్యాలను నివారించండి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిమీ ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ. రాత్రి 10:00 పౌరాణిక నాటకం సతీ తులసి చిన్న యక్షగానం ప్రసారమవుతుంది. మా ఇంతవరకు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 17 సెకండ్లు. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.